0: అగ్ని సదస్పతి సదస్పతి ఇంద్రాగ్ని రక్షా సదస్పతి ఇతి సదస్పతి ఇంద్రాగ్ని రక్షో రక్ష ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని రక్ష ఉబ్జతం ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని రక్ష ఉబ్జతముబ్జతం రక్షో రక్ష ఉబ్జతం ఉబ్జతమిత్యుబ్జతం అప్రజాసంతు సంత్వప్రజా అప్రజాసంత్వత్రిణాః సంత్వత్రిణో త్రిణః సంతు సంత్వత్రిణాః అత్రిణ ఇత్యత్రిణాః తేన సత్యేన సత్యేన తేన తేన సత్యేన జాగృతం సత్యేన జాగృతం జాగృతం సత్యేన సత్యేన జాగృతమధి జాగృతమధ్యధి జాగృతం జాగృతమధి ప్రచేతునే అధి ప్రచేతునే ప్రచేతునేధ్యధి ప్రచేతునే పదే ప్రచేతునే పదే పదే ప్రచేతునే ప్రచేతునే పదే ప్రచేతున ఇతి ప్రచేతునే పద ఇతి పదే ఇంద్రాగ్ని శర్మ శర్మేంద్రాగ్ని ఇంద్రాగ్ని శర్మ యచ్ఛతం ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని శర్మ యచ్ఛతం యచ్ఛతం శర్మ శర్మ యచ్ఛతం యచ్ఛతమితి యచ్ఛతం ఓం
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.
2: Om Namah Shivaya. Dear listeners of shaivam.org, the next program is Shiva Stotra. In this you are about to listen Shankara Shiva Shankara Shambho, presented by శివన్నాథన్ పట్టుమల్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ్.

0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Om Adhadachamodhyayah Brahma Vishnubhyam Panchakrityam Omkara Mantram Chopadishya Shivasya Antardhanam Brahma Vishnu Chaduhu Sargadi Panchakrityasya Lakshanam Bruhino Prabho Shiva Uvacham Matkrityam Odhanam Gukhyam Kripaya Prabravimimam Srishtisthitischa Samharas Chiro Bhavopyanugraha Panchayivame Jagatkrityam Nitya Siddhamajachyutau సర్గ సంసార సంబ్రహ్మతిష్టాస్థితిర్మతా సంహారో మర్దనం తస్య తిరోభావస్తు దుక్రమ తన్మోక్షో అనుగ్రహస్తన్మే కృత్యమేవం హి పంచకం కృత్యమేతద్వహత్యన్యత్తూష్ణీం గోపురబింబవత్ సర్గాదియచ్చదుకృత్యం సంసార పరిజృంభనం పంచమం ముక్తిహేతుర్వై నిత్యం మయి చ సుస్థిరం తదిదం పంచభూతేషు దృశ్యతే మామకై జనైః సృష్టిర్భూమౌ స్థితిస్థోయే సంహారః పావకే తథా తిరోభావే అనిలే తద్వత్ అనుగ్రహ ఇహాంబరే సృజ్యతే ధరయా సర్వం అద్భిః సర్వం ప్రవర్ధతే అర్ధ్యతే తేజసా సర్వం వాయునా చాపనీయతే వ్యోమ్నా అనుగృహ్యతే సర్వం యేయం ఏవం హి సూరిభిః పంచకృత్యమిదం వోఢుం మమాస్తి ముఖ పంచకం చతుర్దిక్షు చతుర్వక్త్రం తన్మధ్యే పంచమం ముఖం యువాభ్యాం తపసా లబ్ధం ఏతత్ కృత్యద్వయం సుతౌ సృష్టిస్థిత్యభిదం భాగ్యం మత్తః ప్రీతాద్ అతిప్రియం తథా రుద్రమహేషాభ్యాం అన్యత్ కృత్యద్వయం పరం అనుగ్రహాఖ్యం కేనాపి లబ్ధుం నైవ హి శక్యతే తత్సర్వం పౌర్వికం కర్మ యువాభ్యాం కాల విస్మృతం న తద్రుద్రమహేషాభ్యాం విస్మృతం కర్మ తాదృశం రూపే వేషే చ కృత్యే చ వాహనే చాసనే తథా ఆయుధాదౌ చ మత్సామ్యం అస్మాభిస్తత్కృతే కృతం మధ్యాహ్న విరహాద్వత్సౌ మౌఢ్యం వామేవమాగతం మజ్ఞానే సదిమైవం స్యాన్మానం రూపం మహేశవత్ తస్మాద్ మజ్ఞానసిద్ధ్యర్థం మంత్రం ఓంకార నామకం ఇతః పరం ప్రజపతం మామకం మానభంజనం ఉపాదిశం నిజం మంత్రం

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి రోజున శ్రీ రుద్రభాష్యం చెప్పుకుంటూ ప్రథమానువాకంలో 6వ మంత్రాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఉన్నాం. ఇది చాలా విశేషమైన మంత్రంగా చెప్పబడుతూ ఉన్నది.
1: శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి, ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. అది లేకపోతే పక్కన కూడా కూర్చుంటే చాలు, వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడు మంచి చెప్పినా వీడు చెప్పింది నమ్మచ్చా, ఏ ఉద్దేశంతో చెప్పుంటాడో, ఇలా ఉంటాయి వైమనస్యం అంటే. సౌమనస్యం అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి మంచి మనస్సు కలిగి ఉండడం. అందుకు ఈ ఒక్క శ్లోకంలో పరమేశ్వర స్తుతికి ఎంత శక్తి ఉందో చెప్తున్నాడు. ఇక్కడ వాక్కుని ఎలా వినియోగించుకోవాలో చెప్తాడు అని ఎక్కడో దూరం లేడాడయ్యా, నువ్వు ఆడే మాటలోనే ఉండి నిన్ను గమనిస్తున్నాడు, లోపల ఉన్న చైతన్యమంతా ఆయనే కదా, అలా నిన్ను గమనిస్తూ ఉన్నాడని ఈ శ్లోకంలో అంతగా చెప్పి తర్వాత చాలా గొప్ప భావాన్ని చెప్తున్నారు. అది
2: అధ్యవోచ దధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః.
1: ఇది చాలా గొప్ప మంత్రం. శివంకరమైన వాక్కుతో మాట్లాడితే ఆయన మన పట్ల అధివక్తగా ఉండేవాడు గనక అధ్యవోచత్, ఆయన నా పట్లే మాట్లాడుగాక. అధివక్త అయిన స్వామి నా పట్ల మాట్లాడుగాక. ఏమి అధ్యవోచత్ అంటే ఊరుకోవచ్చు కదా, అధివక్త అని ఎందుకు చెప్పాలి? అధ్యవోచత్ అంటేనే నా పట్ల మాట్లాడుగాక, మరి అధివక్త అని ఎందుకు చెప్పాడు? అలా మాట్లాడు ఆయన స్వభావం గనక అన్నాడు. తన
0: అధ్యవోచద అధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీర్శ్చ సర్వా జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు, విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికీ భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేద మంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింపజేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు, ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి, రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడు అనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు, అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నా, అధ్యవోచత్ అధి అవోచత్ అధ్యవోచత్, పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకే అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని, ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం, ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతరు మాట్లాడతారు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది, అలాగే రక్షాచను అధి చబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహీగిశ్చ అంట అహింశ్చ అని, వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం, గణానహంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం, గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఇది అహింశ అనేదే శబ్దం ఇక్కడ, అహింశ యాతుధాన్య అనే రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్ వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తే అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట, అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం. అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా, కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం. నేనెందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అని పేరున్నావు కనుక కరుణించు అని చెప్పడం ఆయన స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో, జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది. జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది, చిన్నదేంటి చాలా గొప్ప స్వారస్యం. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంటబెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా నాయన వాడిని వదిలే దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరఫున అధివక్తగా మాట్లాడతాం, వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయా. కానీ పరమేశ్వరుడు అలా కాదుట, ఇతని మీదకు వస్తున్న శత్రువుని ముందు జంభయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ ఎందుకు వచ్చావు నువ్వు అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు వీడి దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని బతిమాలడు ఆయన. ఈయన ఎవరిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన, ఆయన ఒకటి బతిమాలతాడా. అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే, ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం, వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా, ఇక్కడ విశేషం అది. స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో నువ్వు రక్షించో, సరే నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు చిత్రగుప్తుడు ఇంకా పాపరూప దేవతలు వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు, ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ నువ్వు ఆపేస్తే ఆగిపోతారా, నువ్వు వెళ్ళమంటే వెళతారా అంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి, ప్రథమో దైవ్యో భిషక్, ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లాగా ఉన్నాయి, అంత గొప్ప మాటలు మూడు. ప్రథమ దైవ్య భిషక్ అది విశేషం. ప్రథమ అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారు అట్ట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన, అసలు వీళ్ళకు బ్రతుకిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైన, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవికి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పని మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు, ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకోనవసరం లేదు మనం. స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వములో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి. వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం, తమ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తున్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు గనక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతా, ఆయనకి నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలు ఉంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకు వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీల్లేదయ్యా ఆయనకు చెప్తున్నారు ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్క్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొకటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే మేము ఒప్పుకోమండి, పెద్ద ఆయన ఏ రూల్స్ చెప్పాడో ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగోలాగా పెద్దవాడి దగ్గరికి విడివిలు పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టింది అనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇంకా ఈయనే చెప్పాడు కదా రానైనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు ఎందుకు అని సుప్రీం. ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు, ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్లలో ఉంది గనకనే. ఇప్పుడేమైంది, ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా, నువ్వే ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా, ఇలా ఒకరి పట్ల వైషమ్యం ఇంకొకరి పట్ల నైర్ఘుణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ వైషమ్య నైర్ఘుణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘుణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడు. అంటే ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చే సరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆదానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్యాహ అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి. అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడము, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించే వాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షములు, అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు, అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మశక్తులుగా. మన సూక్ష్మ ఆవరణంలోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు అది. చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది అలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటి. వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకర్మ కర్మ సమారభేయను తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే, మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగ దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింపజేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణ వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నావా అడువు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడు ఉన్నాయి శాస్త్రంలో, మార్కండేయుడు కదా, అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువు రీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా, అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చేయగా చేయగా ఎవరు తనల్ని హింసించడానికి ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు, కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేరేట, మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు. ఆయన ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగృచ్ఛ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతుధాన్య, వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడు. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివేని నీ ఆజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు. వైవస్వత అంటే యముడు విచలిత భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతామంటే అబ్బో వాడు నావాడు కదలే అని, డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన, ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించాట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్లేని మళ్ళీ బ్రతికించాట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి, ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుల వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని అని, దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో, ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో, ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటుతో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డము లేదా నిందించడము, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరుల నుతింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులు నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్షా వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయం అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదు అనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు, అందుకే గిరీష్ అంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ల దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు, ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయినే, ఏం పర్వాలేదంటాడు. వాడు శాంపుల్లోంచి ఒక చిన్న టాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే టాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి, సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ అయినా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలు నాయనా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడానేమో మనకు తెలియదు. అలాగే మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని, వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి. వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.
3: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
1: ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నాడు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు, ఎదుర్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైర పిసతి అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసతిరి తచ్చరణయో నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై యవనతి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది, అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లే, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది, అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫిట్స్ చేస్తూ ఉంటాం, దానితో ఫెయిల్యూర్. కానీ లోకేశ్వరుడి ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రాంతమవుతున్నారు అనడానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుడు గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రాంనో వృద్ధిం, సుత్రాంనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట. అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయత్రిభువన, ముల్లోకాలు ఆయన పరిజనుల్లో కొడుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడు కొడుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇంద్రుడు ఆశ్చర్యపోవలసింది ఏముంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇంద్రుడు ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా, ఎందుకంటే త్వచ్చరణయోర్ వరివసతిరి. వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడు ఎందు, అంటే నీ పాదములను ఎవరు అర్చిస్తున్నాడో వాడు ఎందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు? వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు కనుక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసుదాహరణేనా వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరు శివుడు అంటే ఏమిటో పడదు అది వారి దౌర్భాగ్యం చేస్తాం. ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి ముందుట అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడు శివుడు పడదు. భవాన హోద్వేష్టి శివం శివేతర, శివం శివేతర, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమంటే ఏమంటే శివభక్తులందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని వాడి దృష్టికి రాక్షసులే కనిపెట్టారు. కానీ బ్రహ్మమురారి సుధార్చిత లింగం అన్నప్పుడు ఒక సురార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్టదిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన చేస్తారు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుని అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగే కృష్ణేన తోషితో వై మహేశ్వర, ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడి నిత్యం నారాయణ అర్చన చేసుకుంటారు, ఒకరి హృదయం ఒకరి వెనక, ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు, వ్యాసుడు, దధీచి, గౌతముడు ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరెందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి, ప్రకృతి మొత్తం ఎన్ని విధములుగా ఉంది, ఎనిమిది విధములుగా ఉంది, ప్రకృతి మొత్తం ఎనిమిది విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా ఎనిమిది. ఇంకా వివరణల్లోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ ఎనిమిది విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో ఎనిమిది ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోని జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది, మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారంటే పక్కన పెట్టండి. కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి, చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వారికి నీళ్ళు ఇస్తుంది. సూర్య భగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కానీ ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతి ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వారికి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్షణ శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆపనీ చేస్తారు మొదలు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వర భక్తులు రాక్షసుల దేవతలు పిచ్చి పురుషులు మనకుండవు. ఇది నిజానికి ఏదో మన మేధస్సు పెరుగుపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేత చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వరునిందా పాపం కట్టుకోవడం మనం?
4: అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే. మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్పవంతుని ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి. పైగా బాణాసురుడు పూర్తి వినయ సంపన్నుడు, అతను ఎక్కడ అహంకరించినట్లు కనిపించడు. పేరుకి అసురుడైనా అతను చక్కటి భక్తుడే, అది విశేషం. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసుడే, కానీ మహావిష్ణు భక్తుడు కదా. అందుకు భక్తుడైన వాళ్ళు రాక్షసుల్లోనూ ఉంటారు, దేవతల్లోనూ ఉంటారు. జాతికి ఏదైనా భక్తికే ఉందండి. అందుకు ఇక్కడ కూడా బాణాసురుడు మహా శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి వాడికి శివుడు భక్తవత్సలుడు. ఆ కారణం చేత నన్నెప్పుడూ నువ్వు రక్షించాలయ్యా అన్నాడు బాణాసురుడు. అంటే తప్పకుండా రక్షిస్తాను, నేనే కాదు నా కుటుంబం అంతా నీకు రక్షణకి వినియోగిస్తానన్నాడు. అండి చూడండి, ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఆయన కుటుంబం అంతా ఎంగేజ్ అవుతుంది మనల్ని రక్షించడం. అందుకు ఆయన కోటకి ఆయనకి కాపలాదారులుగా ఉన్నారండి. ప్రమతులు, గణపతి, కుమారస్వామి, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకుల్లా ఉన్నారండి బాణాసురుడికి. ఎంత గొప్ప విశేషం చూడండి. అయితే ఈ బాణాసురుడు కూడా ఊరుకోకుండా, స్వామి నాకున్న శక్తులన్నీ నీకే వినియోగిస్తున్నాను, నాకు మరొక్క శక్తి ఉందయ్యా, ఆ ముచ్చట తీర్చుకోవాలి. ఆ ముచ్చట నువ్వు తీర్చుకోనివ్వలేదు. అదేమిటి అంటే రణకండూతి. అతనికి అదే బాధ, యుద్ధం చేయాలన్న సరద. యుద్ధం చేయాలన్న సరద నాకు తీరడం లేదు. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? మహా మగవాడు ఎవరంటే శివుడే, మగటిమి గల మహారాజు. అందుకు నీతో యుద్ధం చేసి నమస్తే అస్తు ధన్వనే అన్నారు కదా, అందుకు మహాధన్వి అయినటువంటి నీతో యుద్ధం చేయాలనుంది అంటే పిచ్చివాడా, ఆ ముచ్చట కూడా తీరుతుందిలే అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో జరిగింది, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఎంతో కాలం పాలన చేశాడు బాణాసురుడు, అద్భుతంగా పాలన చేస్తున్నాడు. బాణుని రాజ్యం చాలా సంపన్నంగా ఉండేది. అలాంటి సమయంలో మా అందరికీ తెలుసు ఉషా అనిరుద్ధుడు, బాణాసురుని యొక్క కుమార్తె ఉషా, కృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు, వారిరువురి యొక్క వివాహ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేయడం, అక్కడికి శివుడు కూడా వెళ్ళి ఆయన ఓడిపోయినట్లుగా ఉండడం. ఇక్కడ శివుడు ఓడిపోయాడు చూడండి, కృష్ణుడు ఉన్నతి అక్కడ. దీన్ని బట్టి మనకి ఏంటంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణు, క్వచిత్ రుద్ర ప్రశస్తి, ఇవన్నీ తత్వములు వీటిలో దాగి ఉన్నటువంటివి. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అటుపై బాణుడు కృష్ణుని నమస్కరించి ఉషానరుద్ర వివాహం దగ్గరుండి జరిపించాడు. ఆ తర్వాత బాణునికి ఏమొచ్చింది? పరమశివుని యొక్క ప్రమద గణాల్లో ఒకరయ్యాడు. అది విశేషం, బాణునికి లభించిన ఉన్నతి అది. కేవలం కృష్ణుడితో యుద్ధం చేశాడే తప్ప బాణునికి ఇంకేమీ కాదు. ఎందుకు కృష్ణుడితో యుద్ధం జరిగింది? ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. శివుణ్ణి ఏమడిగాడు ఆయన? నీతో యుద్ధం చేయాలనుంది అన్నాడు. కానీ భగవంతుడిలో ఒక లక్షణం ఉంటుంది, ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ సంకేతములు. మనం ఏ రూపంతో ఈశ్వరుణ్ణి అర్చిస్తామో ఆ రూపంతో ఆయన శిక్షించడు, అదే విశేషం. అప్పుడు ఇంకొక రూపంతో ఆయన శిక్షిస్తాడు శిక్షించాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫలానా రూపంతో ఫలానా నామంతో అర్చించాం గనక ఆ నామరూపాలతో ఆయన మరి శిక్షించాడు. ఎందుకంటే ఆ రూపం కేవలం రక్షించడానికై ఉద్దేశింపబడింది. అందుకు శిక్షకి ఆయనే మరో రూపం ధరించి వస్తాడు. ఇది తెలియక మనం ఏం అనుకుంటామంటే పొరపాటును వ్యాఖ్యానించుకుంటాం. అందుకే భస్మాసురుడికి వరం ఇచ్చిన శివుడు తిరిగి భస్మాసురుడు తల మీద చేయి పెడతానని పారిపోయాడు. అసలు అందరినీ భస్మం చేయగలిగేటువంటి కాలాగ్ని రుద్రుడి మీద ఎవడైనా చెయ్యి పెట్టగలండి తల మీద? మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడు శివుడు అంటే, ఎంత విషవృక్షమైనా తన చేతిలో వేసిన దాన్ని తాను అనుకుంటాడు, అది విశేషం. అందుకు ఏ రూపంతో తనను ఉపాసించాడో ఆ ఉపాస్యదేవో ఆ రూపంతో శిక్షించదు. అందుకు ఆయనకి అభిన్నమైనటువంటి, ఆయన ఉదయమే అయినటువంటి విష్ణువు వచ్చి వాపం చేశాడు భస్మాసురుడికి. మళ్ళీ ఇక్కడ తనతో యుద్ధం చేస్తానన్న బాణాసురుణ్ణి అభయమిచ్చిన చేతితో యుద్ధం చేస్తాడే శివుడు. అందుకే ఏం చేశాడంటే తనకు అభిన్నుడైన కృష్ణుడితో యుద్ధం చేయించి ఆ ముచ్చట తెచ్చాడు. ఇది అన్నమాట సంకేతం కూడా, ఇది రహస్యం. ఇలా ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అందుకు ఇక్కడ బాణాసురుడు ఎందుకయ్యా ఇంత గొప్పవాడయ్యాడంటే, నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్తై అవనతి, నీ ముందు అవనతమైన శిరస్సు ఉన్నతానికి వెళుతుంది. ఎందుకంటే ప్రమద గణాల్లో ఒకడయ్యాడంటే ఎంత గొప్ప విశేషం అండి. కైలాసంలో నిత్యం శివ సన్నిధులు ఉండే భాగ్యం అతనికి లభించింది. అంతకు మించిన ఉన్నతి ఉంటుందా? ఆ ఉన్నతి దేని వల్ల వచ్చిందంటే, స్వామి నీ ముందు అవనతి పొందడం వల్ల వచ్చినదయ్యా అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ముందు తల వంచిన వాడు ఎక్కడైనా తలెత్తుకు తిరగలడు, ఇది విశేషం. ఆయన ముందు తలవంచకుండా ఉంటే అందరి ముందు తలవంచవలసి వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వం అటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే తవైశ్వర్యం తవైశ్వర్యం అని చెప్పి అతర్క్యైశ్వర్యం అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే, మంత్రశాస్త్రం చెప్తున్న విషయం చూడండి. ఈశ్వరుని ఐశ్వర్యం సర్వజ్ఞత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య. మహేశ్వరుడు అంటే శివుడు కదా. ఆయన దగ్గరున్న మహా ఈశ్వరత్వం ఏమిటి అంటే, ఆరు రకములుగా ఉంటుంది ఆయన ఐశ్వర్యము. వీటిని షడ్గుణైశ్వర్యములు అని అంటాం మనం. ఈ ఆరు ఏమిటంటే, సర్వజ్ఞత సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుండనగా శర్వునికే చెల్లు అంటాడు ఒక మహానుభావుడు. చాలా మంది మేము సర్వజ్ఞులు అనేవాళ్ళు ఉంటారు, కానీ సర్వజ్ఞుడు సృష్టిలో ఏ ఒక్కడు ఉండడు, ఒక్క భగవంతుడు తప్ప. ఆయనకే తెలుసు ఆయన ఎటువంటి సర్వజ్ఞుడు అంటే, త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రిశూలధారి త్రిపురాసుర సంహారకుడు త్రినేత్రుడు. అందుకు సర్వజ్ఞుడు సర్వం జానాతి అన్ని తెలిసినటువంటి వాడు. మనము మన జ్ఞానానికి పరిమితులున్నాయి, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంతత్వం కలిగినటువంటి సర్వజ్ఞత్వం ఆయన వద్ద ఉంది. అయితే మరి చాలా మంది సర్వజ్ఞులు అనే మహానుభావులు కనిపిస్తారంటే, లోకంలో కూడా కొందరు జ్ఞానుల్ని సర్వజ్ఞులు అంటారు. రమణ మహర్షి సర్వజ్ఞుడు, ఆదిశంకరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ పీఠంపై అధిష్ఠించాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయిన వాడు అర్థం కాదండి. ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి, అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదు. ఎందుకంటే అంత పొడుగ్గా ఉన్నా తేరు మంత్రం రాదా అంటే ఏం చెప్పగలను చెప్పండి. అంత సాము నేర్చిన వాడివే. అలాంటి వాడు ఒక విద్యలో లోపం ఉండొచ్చు. అందుకు సృష్టిలో సర్వజ్ఞుడు ఎవరు లేడు, ఒక పరమేశ్వరుడు తప్ప. అయితే లోకంలో మహాజ్ఞానుల్ని సర్వజ్ఞులు ఎందుకంటారంటే, సర్వము పరమేశ్వరుడే అని ఎవడికి తెలుసు వాడు సర్వజ్ఞుడు. అది విశేషం. సర్వము పరమేశ్వరుడే అని తెలిస్తే అదే సర్వజ్ఞత, అది మన సర్వజ్ఞత. ఈశ్వరుని సర్వజ్ఞత ప్రతి జీవి యొక్క, సృష్టిలో ప్రతి అణువు యొక్క పరిపూర్ణ జ్ఞానం ఆయనకే ఉంది. చివరికి మన గురించి కూడా మనకు తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మన గురించి కూడా తెలిసిన వాడు మహాదేవుడికి మాత్రమే తెలుసు. అందుకే సర్వజ్ఞత. అటు తర్వాత తృప్తి అన్నారు. తృప్తి, దీనినే నిత్య తృప్తి శక్తి అంటారు. నిత్య తృప్తుడు పరమేశ్వరుడు, నిత్యం తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని మనకి తృప్తి ఎప్పుడూ ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలనే కొరత ఉన్న వాళ్ళం మనం. ఎప్పుడు కొరతే, వెలితే మన బ్రతుకు ఎంత నింపినా. అందుకే ఎప్పుడు ఉన్న వాటిని గమనించకుండా లేకున్న వాటిని పరిగెత్తేటువంటి నిత్య అసంతృప్త జీవులు మనం. పరమేశ్వరుడు నిత్య తృప్తుడు, మహానంద స్వరూపుడు. అందుకే ఆనంద నిత్యానందుడు అని చెప్పడానికి నిత్య తృప్తి. అలాగే అనాది బోధ, అనాది బోధ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు. అలాగే స్వతంత్రత, మనం పరతంత్రులం. మన ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళం, మన మనస్సుకు లొంగిపోయిన వాళ్ళం, ప్రపంచానికి లొంగిపోయిన వాళ్ళం, మన అంతా పరతంత్రులమే. మన స్వతంత్రులం కాదు, పరమేశ్వరుడు ఒక్కడే స్వతంత్రుడు. అలుప్త శక్తి, ఎప్పుడు ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. అటు తర్వాత అనంత శక్తిశ్చ, అనంతుడు. వీటిని మొత్తం ఆరు అని చెప్పారు. ఈ ఆరు నిజానికి పరబ్రహ్మ యొక్క మూడు లక్షణాలు. సత్, చిత్, ఆనంద అనేది. అనంత, అనంత శక్తి సత్, అనంతము అనే దాన్ని సత్ అని అంటారు. ఇక జ్ఞానము, చిత్ అనే దాని యొక్క లక్షణం ఏమిటంటే, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేటటువంటివి ఏ నాలుగైతే చెప్పబడుతున్నాయో, ఈ నాలుగు చిత్ అని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సత్ అనంత శక్తి అయ్యి, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేది చిత్ అయ్యి, నిత్యతృప్తి అనేది ఆనందమైంది. అందుకే సచ్చిదానందం అనేది దానినే ఈ ఆరు గుణములుగా చెప్పారు. అది తవైశ్వర్యం అని మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. కనుక పరమేశ్వరుడు ఐశ్వర్యం ఏమిటో ఒక్కసారి భావన చేస్తే ఆ అనంతుడు మనకి ఏది ఇవ్వడు చెప్పండి, అన్నీ ఇవ్వగలడు. అందుకు అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు నిత్యం లోకరక్షణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకు లోకరక్షణ కోసం ఎటువంటి పనికైనా ఆయన సిద్ధమవుతాడట. అది తర్వాత శ్లోకంలో చెప్తూ, అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసద కృపా విధేయస్యాసిజ్య స్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవ నకురుతేన స్త్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. చాలా గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. పరమేశ్వరుని యొక్క అపారమైన కారుణ్యాన్ని చెప్పేటటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అపారమైన శక్తిని చెప్పేటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యం జగద్రక్షణ కోసం చూస్తూ ఉంటాడట. అందుకు ఆయన ఈ జగత్తుకి అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృప, ఒకసారి అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కాలప్రళయం మళ్ళీ ఈయనే ఇస్తాడు. అందుకే త్రినయనా అని ఒక మాట అన్నాడు. త్రినయనా అంటే మూడో కంటితో చేసేది ఏమిటి? అది ఎలాగూ చేస్తావు, కానీ అకాండ బ్రహ్మాండ క్షయచకిత, అకాల ప్రళయాలు వచ్చినప్పుడు రక్షించేవాడు నువ్వే. అలా ఒకప్పుడు వచ్చిందయ్యా అకాల ప్రళయం, అకాలమైనటువంటి ఒక మహావేదన వచ్చింది, దానితో బ్రహ్మాండములే కదిలిపోయే. అంతేకాదు దేవ అసుర, దేవతలు అసురులు మానవులు అందరూ కూడా కకావికలైపోయారు. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదన కలిగింది. ఆ స్థితిలో నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అనుగ్రహించావంటే కృపావిధేయ. ఎంత గొప్ప మాట చూడండి, పరమేశ్వరుడు దేనికి లొంగిపోతాడయ్యా అంటే దయకు లొంగుతాడు. అంటే ఆయన దయకు ఆయన లొంగుతున్నాడు, అది విశేషం. ఆ దయ దేనికి లొంగుతుంది అంటే మన భక్తికి లొంగుతుంది, అది విశేషం. తన దయకి తాను లొంగుతున్నాడు, కృపావిధేయుడు. గొప్ప మాట అది. ఆ కృపావిధేయుడై ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాట. ఏమిటది అంటే దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు తీవ్రమైన విషం పుట్టింది. ఆ విషం మొత్తం భువనములన్నీ ఆక్రమించుకుంది. నల్లని పొగలతో జ్వాలలతో ఆక్రమించుకుని ఉంటే ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు. అమృతం మాట దేవుడు ఎరుకు ముందు పరిగెత్తారు అందరూ. ఎక్కడ పెడితే ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరమశివ పరమేశ్వర అని అరుస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడే వారికి ఎదురుగా నిలబడ్డాడు. వీరందరూ పరిగెడుతుంటే ఆ విషాన్ని పరమేశ్వరుడు చూసి విషం సంహృతవత, దాన్ని సంహృతవత, దాన్ని సంహరించాడు. సంహారం అంటే కూర్చుట అని అర్థం. హారము అంటే కూడికే కదా, సంహారము చక్కగా కూర్చేట. ఎలాగో అంటే అంత వ్యాపించిన విషాన్ని అలా నెమ్మదిగా ఇంత చేశాడు. అంటే ఆయన వెంటనే ఈ విషం యొక్క జ్వాలను చూసి వాటి ముందు నిల్చుని ఆయన రెండు చేతుల్ని కటిపైన ఉంచుకుని హుంకరించాట శివుడు. ఆ హుంకరించిన వెంటనే విషం భయపడింది. భయపడ్డ ఆ తీవ్రమైన విషం, వ్యాపించిన విషమంతా కూడా క్రమంగా నల్లని మబ్బులాగా మారి, ఆ నల్లని మబ్బు క్రమంగా నల్లని కాటుక పిట్టలాగా మారి, అది క్రమంగా నేరేడు పండులాగా మారితే పరమశివుడు తన చేతిని చాచాట. ఆ చాచిన చెయ్యి ఎలా ఉందంటే విషధర కటకంబగు హస్తము అంటాడు శ్రీనాథుడు. అంటే పామునే కంకణంగా కట్టుకున్నటువంటి చెయ్యి ఇది. ఆ చేతిని చాచగానే ఆ విషం వచ్చి కూర్చుందిట చేతిలో. దాన్ని తన యొక్క కంఠంలో పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఉదరములో ఉన్న లోకాలని రక్షించాలి. తన లోపల లోకాలున్నా తన బయట లోకాలున్నాయి. బయట ఉంచితే బయటికి ప్రమాదం, లోపలికి వెళితే లోపలికి ప్రమాదం. కనుక దేనికైనా మంచిదని మధ్యలో ఉంచుకున్నట్టు ఆయన కంఠంలో దాచిపెట్టి లోకాన్ని కాపాడాడు. స కల్మాష కంఠే, ఆ కల్మాషము అంటే ఆ నలుపు, ఆ కళంకం అక్కడ చూపించుకుంటున్నట్టు ఎప్పుడు నల్లగా పెట్టుకున్నాడు. సరే దానికి షో కూడా, ఇదిగో నల్లగా ఇక్కడ ఉంది చూడండి అని అందరికీ ఇలా చూపిస్తున్నాడు సకల్మాష కంటే. అయితే ఆయన ఎటువంటి వాడు, నిజానికి తెల్లని వాడు. శివుడు అంటే తెల్లగా ఉంటాడట, పూర్తి మహాశ్వేతుడు ఆయన, మహాధవళ విగ్రహుడు. అందుకే ధవళేశ్వరుడు అని పేరు ఆయనకి. పూర్ణ ధవళ విగ్రహుడు అంటే పరిపూర్ణమైన నిర్మల తత్వం శివుడు అంటే. అలాంటి తెల్లని శరీరంలో నల్లని మచ్చ ఏంటండి, అయినా చెప్పి చూపించుకుంటున్నాడు ఆయన. పైగా తెల్లని శరీరంలో నల్ల మచ్చ ఉంటే మరింత ప్రగాఢంగా కనిపిస్తుంది. చక్కగా చూపించాడు. అంటే అది దానంతటది వచ్చిన మచ్చ, ఈయన కల్పించుకున్న మచ్చ, అది ఆలోచించాలి. అంత ఉన్నదాన్ని ఇంత చేసేసాడే, ఆ ఇంత కూడా లేకుండా చేయొచ్చు కదా, మరి ఇది ఎందుకు చూపించడం అంటే మీకోసం నేను ఎలాంటిదైనా భరించుతాందా అని మనకు చెప్పడానికి అది గుర్తులో చూపిస్తున్నట్ట. తన అభయత్వాన్ని దర్శింపజేస్తున్నాడు అందరూ. సకల్మాష కంటే తవనుకృతే నశ్రియమహో, అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అది నీకు శ్రియం అయిపోయి. శ్రియం అంటే అలంకారము, శోభ అని అర్థం. ఆ కల్మాష కంఠము నీకు అది చక్కని అలంకారమైంది. ఎందుకంటే వికారోపి శ్లాఘ్య భువనభయభంగ వ్యసనినః, నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా శ్లాఘ్యంగానే కనిపిస్తుంది. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం. నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా సకారంగానే గొప్పగానే కనిపిస్తుంది, అలంకారంగా కనిపిస్తుంది. ఏమిటి వ్యసనం? శివుణ్ణి వ్యసనపడుడు అంటున్నాడు. శివుడికి గొప్ప వ్యసనం ఉందిట. వ్యసనం అంటే ఏమిటి? వ్యసనం అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. ఒక దాని గురించి తీవ్రమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వ్యసనం అని పేరు. అందులో కొందరు పాపం వ్యసనాలు ఎదుర్కోవాలంటే తీవ్రమైన అటాచ్మెంట్ అనమాట. అలాగే శివుడికి కూడా తీవ్రమైన వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే భువన భయ భంగ వ్యసనిన. చాలా గొప్పవాడు చెప్తున్నాడు ఆయనకి ఏమిటయ్యా వ్యసనం అంటే, ఈ భువనములకు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టడమే వ్యసనం అంట ఆయనకి. అంత గొప్ప విశేషం చెప్పారు చూడండి. ఆయన దయాళుత్వాన్ని చెప్పే గొప్ప మాట ఇది, భువన భయభంగ వ్యసనిన. ఇది తలంచుకుంటే చాలు మనము ఒళ్ళు పులకిస్తుంది. సమస్త భువనములకు భయము కలిగితే అది పోగొట్టడంలోనే వ్యసనం కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే భయాన్ని పోగొట్టడానికి నేనున్నానంటాడు, ఎప్పుడు ముందుకు వస్తాడు. నువ్వేమిచ్చావని చూడు, నువ్వేమిస్తావని చూడు శివుడు. అది విశేషం. నువ్వు భయాతురుడివే స్వామి అరిస్తే చాలు, వచ్చి అనుగ్రహిస్తాడు.

స్వయంగా తానే భక్తుల పాలిటి చింతామణి, స్వయంగా తానే భక్తుల పాలిటి కామధేనువు. ఆయనకి కామధేనువులు ఇవన్నీ కావాలండి. విషం మాత్రం కావాలా? మరి విషం మాత్రం ఎందుకు తీసుకున్నాడు? విషం తన కోసమో టేస్ట్ చూద్దామని తీసుకోలేదు కదా. సర్వ జగద్ రక్షణ కోసం భరించాడు. అందుకు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు, హాలాహల భక్షణ లీల, దివ్యమైన లీల. ఈ లీలకి సంకేతంగా ఆయన పేరే నీలకంఠుడు. అందుకు వేదం కూడా మాటి మాటికి నీలగ్రీవాయ శితికంఠాయచ అన్నది. స్వామి నీలగ్రీవా, స్వామి శితికంఠ. శితికంఠ అంటే తెల్లని కంఠం కలవాడా. ఓ నీలకంఠ రెండు అన్నది. ఎందుకంటే నీలకంఠ అన్న తర్వాత తెల్లని కంఠం కలవాడా అన్నది. చూడు అంత చక్కగా చెప్పిందే వేదం. ఎందుకంటే నువ్వు నీలకంఠుడివే, కానీ పాపం నిజానికి తెల్లని కంఠమే నీది. మా కోసం నీలకంఠం చేసుకున్నావయ్యా, అది వేదం చెప్తున్న హృదయం. అందుకే నీలగ్రీవాయి శితకంఠాయచ. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమైన పేరేమిటంటే నీలకంఠ. నీలకంఠ అని పిలిస్తే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నీలం మిమ్మల్ని రక్షించడానికి. అందుకు మీకోసం ఏ ధైర్యం నేను చేస్తానయ్యా అని చూపిస్తున్నాడు. భువన భయభంగం వ్యసరినహ. ఈ మాట ఎంత గొప్పదంటే, భావుకుడైన వాడు ఇలాంటి మాటల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడండి. శివుడు భువన భయభంగ వ్యసనినుడు. శివుడు ఎలాగో ఆవిడ కూడా అంతేనండి. అందుకే ఆయన విషం పట్టుకుని మింగమంటావా అని అడిగట్టే ఇవన్నీ. ఎందుకంటే ఆవిడ పర్మిషన్ లేకుండా ఏది తీసుకోకూడదు. అంతకుముందు ఆవిడ రాకముందు ఇష్టం ఏవైనా తినచ్చు, ఆవిడ వచ్చాక మాత్రం ఆవిడ యాక్సెప్ట్ చేసినవే తినాలి. అందుకు తినమంటావా అంటే తినమందిటది. ఎవరంటే భర్తను ఎవరైనా విషం తినమని అంటారా? ఎందుకంటే ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమే, కానీ మాంగళ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ముందు ప్రిఫరెన్స్ దానికే. మరి మృంగడి వాడు విభుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. తినేవాడు భర్త, తినేది విషం, కానీ లోకానికి మేలని మింగమంది ఆవిడ. అంటే ఆవిడ కూడా భువన భయభంగ వ్యసని. ఆ తల్లి కూడా సామాన్యురాలా, ఆవిడ కూడా పని చేయనుంది. అయితే లోకం బాగుంటే చాలు, ఆయనకి ఏమైనా పర్వాలేదని ఆవిడ అనుకుంటుందా? కాదు. ఎందుకంటే ఆయనకేమి అవదాని ఆవిడికి తెలుసు. ఆయన మృత్యుంజయుడు గనక. అందుకే మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రమున ఎంత మదినం వినదో అన్నారు పోతన గారు. అంత గొప్పగా చెప్పారు. అందుకే ఆయన ఎవరు? ఏ పరమేశ్వరుడు దగ్గరుంటే అన్ని ఐశ్వర్యములు ఉంటాయో ఆ పరమేశ్వరుణ్ణే ఆవిడ ప్రేమించి మరీ పట్టుకుంది. అందరూ చెప్పారు, ఆ ఆయన్ని పట్టుకున్నావా, ఆయన దగ్గర ఏముందని. ఆయన దగ్గర ఏముందో నాకు తెలుసు, మీకేం తెలుసు? తమైశ్వర్యం అతక్కైశ్వర్యం. ఆయన ఏమిటో నాకు తెలుసు, అమృతుడు, అజరుడు, అమరుడు. అటువంటి పరమాత్మను నేను వలచాను. తెలివైన ఆవిడ ఆవిడ. అందుకే శివుణ్ణి పట్టుకుంది. ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల ఆ తల్లి నిత్యముత్తయ్యదువా, ఆయన మృత్యుంజయుడు కనుక. అంత చక్కటి దాంపత్యం. అందుకే ఆ తల్లి కూడా భువన భయభంగ వ్యసనిని. అందుకు మింగేశాడు ఆవిడ తినమందిట, ఆయన తినేశాడు, లోకాన్ని కాపాడాడు. ఇద్దరు కలిసి కాపాడారు అనమాట లోకం. ఆవిడ వద్దంటే తీసుకోడాయన, అప్పుడు ఇంత దేవతలు ఏమవుతారు? అందుకు ఇద్దరిది ఒకటే హృదయం, రక్షిద్దామని ఆయన ముందుకు వస్తే ఇంకా ప్రేరేపిస్తుంది. అందుకే శివుణ్ణి మనం స్వామి అని ప్రార్థిస్తే వెళ్ళి కాపాడవయ్యా అని అమ్మే పంపిస్తుంది. చంద్రశేఖర భక్తాప్తి భంజనాయ నమో నమః. ఈ భువన భయభంగ వ్యసనినః అనే మాట ఇంత అందమైనది కనుకనే ఆదిశంకర భగవత్పాదులు ఈ మాటకు పులకించిపోయి సౌందర్య లహరిలో ఇదే మాట వాడారు. భో భుగ్నౌ కించిత్ భువన భయభంగ వ్యసనిని అనే మాట వేశారు ఆయన. భువన భయభంగ వ్యసన ఇదే మాట అమ్మవారికి వాడారు. అంటే అంత మహానుభావుడు పదం తీసుకుని కాపీ కొట్టాడు అంటే మహాపాపం. మా అయ్యే కాదయ్యా, మా అమ్మ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఆయన అక్కడ చూపిస్తూ మహిమ స్థితి రచించిన పుష్పవంతుడు సామాన్యుడు కాదని చెప్పడానికి శంకర్ల వారు శిఖరిణి ఛందస్సు అక్కడి నుంచే ఆయన స్ఫూర్తి పొంది తీసుకోవడమే కాక శబ్దాన్ని కూడా యథాతథంగా సౌందర్య లహరిలో వాడి చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎంతటి దయ్యండి, ఆయన ఆ విషాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరూ పారిపోయారే, ఆయన మాత్రం నిలబడ్డాడు. ఎటువంటి సాహసం అది! ఆ వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, దేవతలు కూడా పారిపోయారు, కానీ శివుడు ఒక్కడే నిలబడ్డాడు. అసలు నిలబడ్డమే మహాకష్టం. ఆయన ఒక్కడే నిలబడ్డాడు కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మరొకటి గమనించండి, ఈశ్వరుడైన వాడికి ఉండవలసిన లక్షణం ఇందులో చూపిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు. అంటే ఎవరు? పాలకుడు. పాలకుడు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ప్రజలు భోగాలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు, కానీ భోగాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు కాదు. అది ఒక్కడ తెలుసుకుంటే చాలు, శివుడు మనకు చెప్తున్నది. అందుకే సుఖాల కోసం ముందుకు రాడయ్యా, కష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చేవాడు పాలకుడు. అది జగదీశ్వరుడు, తొలి పాలకుడు, ఆది పాలకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వచ్చి ఆ నిలబడినప్పుడు సరే ఆయనైతే నిబ్బ

0: ఇంకా ఉన్నాడు కానీ ఆయన ఒంటి మీద మాత్రం ఎన్నున్నాయి, పాములు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, మరి ఇవి మాత్రం నిబ్బరంగా ఉంటాయా? మరి దేవతలకే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పారిపోయారే, మరి అవి ఎలా ఉన్నాయండి? కదలంబారవు పాప పేరులడలు కర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్ధేందుడు కందడు వదనాంభోజము వాడదు ఆ విషమునాహ్వానించుచో డాయుచో పదిలుండై కలిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. దగ్గరికి వెళ్ళినప్పుడు గాని, ముద్ద చేసినప్పుడు గాని, గొంతులో పెట్టుకున్నప్పుడు గాని ఏ వికారము లేదు. ఆయన నిర్వికారుడై ఉన్నాడు. ఆ వేడికి ఆయన ఒంటికి చెమట పట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు. అంతెందుకు ఆయన ఒంటి మీద ఉన్న పాము కూడా హాయిగా చూస్తూ కూర్చున్నాయట. పాములు కదలంబారవు పాప పేరులు, పాప పేరులు అంటే పాముల దండలు, ఆయన వేసుకున్న దండలన్నీ అవే కదా, అవి అటు ఇటు కదలకుండా నిబ్బరంగా ఉన్నాయట. అదే విషయం వచ్చింది కదా అని అవి ఇటు ఇటు భయంకా కూడా కదలలేదు. ఎందుకంటే ఇవి అంత నిర్భయంగా ఉన్నాయి అంటే శివుడి దగ్గర ఉన్నాయి గనక. అదే విశేషం, శివుణ్ణి ఆశ్రయించుకున్న వాడు ఎటువంటి భయం వచ్చినా నిబ్బరంగానే ఉంటాడు. అది విషయం, ఎందుకంటే మేము శివుడు దగ్గరున్నా మాకేం విషయం ఏం చేస్తుంది? అది శివాశ్రయం అంత గొప్పది, అందుకు అవి కదలలేదు. అంతేకాదు ఆ చంద్రుడు ఆయన ఆశ్రయించుకుని ఆయన దగ్గర ఉన్నాడు, అతడు కూడా ఎర్రబడలేదట. నిజ జూటార్ధేందుడు కందడు, నిజ జూట అర్ధ ఇందుడు, ఆ యొక్క తలపై ఉన్నటువంటి అర్ధచంద్రుడు కందడు, కందలేదు. అది విశేషం. పైగా ఆయన ఏమిటండి, ఎవరి మీద ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు కానీ నిప్పు ముద్ర తింటాడా ఎవడైనా? ఒక్క శివుడే తినగలడన్నాడు పోతన గారి పద్యాలు భాగవతంలో. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కనంట పోతన. అంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. మెచ్చిన మచ్చిక కలిగిన, ఒకరి మీద మెప్పు వస్తే లేదా మచ్చిక వస్తే ప్రేమ వస్తే ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనరుడుకు, తన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు కాదను కానీ చిచ్చు కడి కొనగవచ్చునే. ఎంత చక్కని తెలుగు మాట అండి, అందుకే అర్థం కావట్లేదు. చిచ్చు కడి, చిచ్చు అంటే నిప్పు, కడి అంటే ముద్ద. చిచ్చు కడి కొనగవచ్చునే, ఏమైనప్పటికీ నిప్పు ముద్ద తినచ్చా? తింటాడండి. నిప్పుని కంటి చూపులో పెట్టుకున్నవాడు నిప్పు ముద్దని తినడా? చిచ్చు కడి కొనగవచ్చున చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కన్ అన్నారు పోతన్ గారు. అది పరమశివుని యొక్క దివ్యానుగ్రహ వైఖరి, భువన భయ భంగ వ్యసనిన. అందుకే ఆ శంకరుడు నువ్వు చాలా పరమోపకారివయ్యా, పరమోపకారివి అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, అమ్మో ఇంత ఉదాహరణ, ఇంతకు మించి ఏం చెప్పగలను? నాలంగా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతి పశ్యన్ కుక్షిగణాం చరాచరగణాం పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాం బాహ్యస్థితాం రక్షితుం సర్వామర్చ్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం నోద్గీర్ణమే వక్త్వయా. నాలంగా పరమోపకార చాలయ్యా, ఈ పరమోపకారం ఏంటి, ఇంత దయ్యా నీకు, ఇంత దయ్యేమిటి, ఎంత పని చేసావా?
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

దృష్టన్నదృష్టన్నుదహార్యసదృష్టో మృళయాతి నః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీషే అథో యే అస్య సత్వానో హంతేభ్యో కరన్ నమః ప్రముంచ ధన్వానస్త్వముభయోరార్త్న్యోర్జ్యాం యాశ్చాతే హస్తయిషావః పరాతా భాగవో వప విజ్యంధనుః కపర్దినో

ఆజచ్చద్భ్యోస్యద్భ్యశ్చవో నమః నమో విసృజద్భ్యో విద్యద్భ్యశ్చవో నమో నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః నమశ్చయ ఆనేభ్య ఆసీనేభ్యశ్చవో నమో నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః నమః సభాభ్యః సభాపాతిభ్యశ్చవో నమో నమోశ్వేభ్యోశ్వ పతిభ్యశ్చవో నమః నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవో నమో నమ ఉగానాభ్యస్తృగ్య హతీభ్యశ్చవో నమః నమో ఓ గణేభ్యో ఓ గణపాదిభ్యశ్చవో నమో నమో వ్రాతేభ్యో వ్రాతాపతిభ్యశ్చవో నమః నమో గృత్సేభ్యో గృత్సాపతిభ్యశ్చవో నమః.

నమశ్వనిభ్యో మృగజుభ్యశ్చ వో నమః నమశ్వభ్యశ్వపాదిభ్యశ్చ వో నమో నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతాయే చ నమో నీలగ్రీవాయ చ శృతికంఠాయ చ నమః కవర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిషయాయ చ శివివిష్టాయ చ నమో మీల్హిష్టామాయ చ శూమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సవర్ధే చ నమో గ్ర్యాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చ జిరాయ చ నమ శీఘ్ర్యాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చ వస్వన్యాయ చ నమో నాదేయాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్న్యాయ చ నమస్సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమశ్లోక్యాయ చ వసాన్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమ ఆశుషేనాయ చాశురాధాయ చ నమశూరాయ చ వభేదినే చ నమో బిల్మినే చ కవచినే చ నమో వర్మినే చ వరూథినే చ నమశ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో నిషంగినే చేషుధిమతే చ నమస్తీక్ష్ణేశావే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వానే చ నమశ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ

య చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగవే చ పశుపతాయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ.

చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతారాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతరానాయ చోత్తరానాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః కిగ్గేశిలాయ చ క్షయనాయ చ నమః కపర్దినే చ పులస్తినే చ నమః ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమో వ్రజ్యాయ చ గోష్ఠ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ నమో హృద్యాయ చ నివేష్ప్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమః పాగ్యాసవ్యాయ చ రజస్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ నమః ఊర్వ్యాయ చ సూర్యాయ చ నమః పర్ణాయ చ పర్ణషదాయ చ నమః ఉద్గురమానాయ చ భిఘ్నతే చ నమః ఆఖిదతే చ ప్రఖిదతే చ నమః ఇషుకృద్భ్యో ధనుష్కృద్భ్యశ్చ వో నమః నమో

0: ధన్వాతన్మసి
1: నీలగ్రీవాశ్రితికంఠ అశర్వా అధః క్షామాచరా
0: తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి ఏ వృక్షేషు షష్పింజారా నీలగ్రీవా విలోహితాః తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినాః తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి ఏ పథాం పాథి రక్షిణా ఐలబృదా ఆయుర్యుధాః తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి ఏ తీర్థాని ప్రచరంతి శృకాహస్తాని శంగినాః తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి యేన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబాతో జనాన్ తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి యేతావంతశ్చ భూయాగ్నేయసశ్చ దిశో రుద్రావీతస్థిరే తేషాగ్నేయసహస్రయోజనే వధన్వాతన్మసి నమోస్తు రుద్రేభ్యో యే దివి యేషాం వర్షమిషావః తేభ్యో దశ ప్రాచీర్దశా దక్షిణా దశ ప్రతి

ఏకాశకమాజ్ఞమే ఇంద్రాసోమీయమేకాశకపాలం సౌంజ్యంతరం సమావేశ అజ్ఞ ప్రజానా.

ఉపనిషత్తుషాస్థలి సామోదక్షిణాధ్యై భోగేంద్రుడోగతాపదే సంవత్సరోగాన్యదేష్ సంవత్సరేణ దక్షిణా పవిత్రం వేహిర

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
0: ఓం నమః శివాయ.

ప్రశస్తయే ప్రశస్తయే మిత్రస్య మిత్రస్య ప్రశస్తయ ఇంద్రాగ్నే ప్రశస్తయ ఇంద్రాగ్నే ఇంద్రాగ్నే ప్రశస్తయే ప్రశస్తయ ఇంద్రాగ్నేత ప్రశస్తయ ఇతి ప్రశస్తయే.

హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయ ఇతి సోమపీతయే ఉగ్రాసంతా సంతోగ్రోగ్రాసంతా హవామహే సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహ ఉప హవామహ ఉపోప హవామహే హవామహ ఉపేదం ఉపేదమిదముపోపేదం సవనం ఇదం సవనం సవనమిదమిదం సవనం సుతం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం.

0: We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Om Adha Dachamo Dhyayaham Brahma Vishnubhyam Panchakritya Omkara Mantram Chopadeshya Shivasya Antardhanam Brahma Vishnu Chaduhum Sargadi Panchakrityasya Lakshanam Bruhino Prabho Shiva Uvacha Matkritya Bodhanam Gukhyam Kripaya Prabravimimam Srishtisthitischa Samharas Chiro Bhavopyanugraha Panchaiva Me Jagatkrityam Nitya Siddhamajachyutau సర్గ సంసార సంబ్రహ్మతిష్టాస్థితిర్మతా సంహారో మర్దనం తస్య తిరోభావస్తు దుక్రమ తన్మోక్షో అనుగ్రహస్తన్మే కృత్యమేవం హి పంచకం కృత్యమేదవహత్యన్యస్తూష్ణీం గోపురబింబవత్ సర్గాదియచ్చదుకృత్యం సంసార పరిజృంభనం పంచమం ముక్తిహేతుర్వై నిత్యం మయి చ సుస్థిరం తదిదం పంచభూతేషు దృశ్యతే మామకై జనైః సృష్టిర్భూమౌ స్థితిస్థోయే సంహారః పావకే తథా తిరోభావే అనిలే తద్వత్ అనుగ్రహ ఇహాంబరే సృజ్యతే ధరయా సర్వం అద్భిః సర్వం ప్రవర్ధతే అర్ధ్యతే తేజసా సర్వం వాయునా చాపనీయతే వ్యోమ్నా అనుగృహ్యతే సర్వం యేయం ఏవం హి సూరిభిః పంచకృత్యమిదం వోఢుం మమాస్తి ముఖ పంచకం చతుర్దిక్షు చతుర్వక్త్రం తన్మధ్యే పంచమం ముఖం యువాభ్యాం తపసా లబ్ధం ఏతత్ కృత్యద్వయం సుతౌ సృష్టిస్థిత్యభిదం భాగ్యం మత్తః ప్రీతాద్ అతిప్రియం తథా రుద్రమహేషాభ్యాం అన్యత్ కృత్యద్వయం పరం అనుగ్రహాఖ్యం కేనాపి లబ్ధుం నైవ హి శక్యతే తత్సర్వం పౌర్వికం కర్మ యువాభ్యాం కాల విస్మృతం న తద్రుద్రమహేషాభ్యాం విస్మృతం కర్మ తాదృశం రూపే వేషే చ కృత్యే చ వాహనే చాసనే తథా ఆయుధాదౌ చ మత్సామ్యం అస్మాభిస్తత్కృతే కృతం మధ్యాహ్న విరహాద్వత్సౌ మౌఢ్యం వామేవమాగతం మజ్ఞానే సదిమైవం స్యాన్మానం రూపం మహేశవత్ తస్మాద్ మజ్ఞానసిద్ధ్యర్థం మంత్రం ఓంకారనామకం ఇతః పరం ప్రజపతం మామకం మానభంజనం ఉపాదిశం నిజం మంత్రం ఓంకారం గురుమంగళం ఓంకారో మన్ముఖాజ్జ్ఞే ప్రథమం మత్ప్రబోధక వాచకోయమహం వాచ్యో మంత్రోయం హి మదాత్మక తదనుస్మరణం నిత్యం అమానుస్మరణం భవేత్ అకార ఉత్తరాత్ పూర్వం ఉకారః పశ్చిమాననాత్ మకారో దక్షిణముఖాద్ బిందు ప్రాంగ్ముఖతస్తథ నాదో మధ్యముఖాదేవం పంచధాసౌ విజృంభితః ఏకీభూతః పునస్తద్వద్ ఓమిత్యేకాక్షరో భవత్ నామరూపాత్మకం సర్వం వేద భూతకులద్వయం వ్యాప్తమేతేన మంత్రేణ శివశక్త్యోశ్చ బోధకః అస్మాత్ పంచాక్షరం జజ్ఞే బోధకం సకలస్య తత్ అకారాదిక్రమేణైవ నకారాది యథాక్రమం అస్మాత్ పంచాక్షరాజ్జాతా మాతృకాః పంచభేదదః తస్మాచ్చిరశ్చ దుర్వక్త్రాత్ త్రిపాద్ గాయత్రి దేవహి వేదః సర్వస్తతో జజ్ఞే తతో వై మంత్రకోటయః తత్తన్మంత్రేణ తత్సిద్ధిః సర్వసిద్ధిరితో భవేత్ అనేన మంత్రకందేన భోగో మోక్షశ్చ సిద్ధ్యతి సకలా మంత్రరాజానః సాక్షాద్ భోగప్రదా శుభాః నందికేశ్వర ఉవాచ పునస్తయోస్తత్ర తిరఃపటం గురుః ప్రకల్ప్య మంత్రం చ సమాదిశత్పరం నిధాయ తచ్చీర్ష్ణీకరాంబుజం శనైర్ ఉదంముఖం సంస్థితయోః సహాంబికః త్రిరుచ్చారయాగ్రహీన్మంత్రం యత్ర తంత్రోక్తి యంత్ర తంత్రోక్తి పూర్వకం శిష్యౌ చ తౌ దక్షిణాయాం ఆత్మానం చ సమర్పయత్ ప్రబద్ధాస్తౌ కిరతౌ దదందికే తమో చతుర్దేవవరం జగద్గురుం బ్రహ్మాచ్యుతావూచతుః నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయ తే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయ తే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంతగుణశక్తయే సకలాకలరూపాయ శంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురుం పద్యై బ్రహ్మ విష్ణు చ నేమతుః ఈశ్వర ఉవాచ వత్సకౌ సర్వతత్వం చ కథితం దర్శితం చ వాం జపదం ప్రణవం మంత్రం దేవీదీష్టం మదాత్మకం జ్ఞానం చ సుస్థిరం భాగ్యం సర్వం భవతి శాశ్వతం ఆర్ద్రాయం చ చతుర్దశ్యాం తజ్జాప్యం త్వక్షయం భవేత్ సూర్యగత్యా మహాద్రాయాం ఏకం కోటిగుణం భవేత్ మృగశీర్షాంతిమో భాగ పునర్వస్వాదిమస్తత ఆర్ద్రాసమం సదా జ్ఞేయం పూజా హోమాదితర్పణే దర్శనం తు ప్రభాతే చ ప్రాతస్సంగతకాలయోః చతుర్దశీ తథా గ్రాహ్యా నిషీదవ్యాపినీ భవేత్ ప్రదోషవ్యాపినీ చైవ పరయుక్తా ప్రశస్యతే లింగం బే

0: ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ. ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ಸವನೀಯ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸುಕುಂಟು ನಿನ್ನಟಿ ರೋಜುನ ಶ್ರೀ ರುದ್ರಭಾಷ್ಯಂ ಚೆಪ್ಪುಕುಂಟೂ ಪ್ರಥಮೋನುವಾಕಂಲೋ ಆರವ ಮಂತ್ರಾನ್ನಿ ವ್ಯಾಖ್ಯಾನಿಂಚುಕುಂಟೂ ಉನ್ನಾಂ. ಇದು ಚಾಲಾ ವಿಶೇಷಮೈನ ಮಂತ್ರಂಗಾ ಚೆಪ್ಪಬಡುತ್ತುನ್ನದು.
1: ಶಿವೇನ ವಚಸಾ ತ್ವಾ ಗಿರಿಶಾಚ್ಛಾ ವದಾಮಸಿ, ಇಲ್ಲ ಅನಡಂ ವಲ್ಲ ಸರ್ವಮಿ ಜಗತ್ ಅಯಕ್ಷ್ಮಗುಂ ಸುಮನಾ ಅಸತು. ಶಿವಂಕರಮೇನ ಪರಮೇಶ್ವರ ವಚಸ್ಸುಲು ಪಲಿಕಿತೇ ಪ್ರಪಂಚಮಂತಾ ಎಲ್ಲ ಉಂಟುಂದಿ, ರೋಗಾಲು ಲೇಕುಂಡಾ ಉಂಟುಂದಿ, ಸೌಮನಸ್ಯಂತೋ ಉಂಟುಂದಿ, ಅದಿ ವಿಶೇಷಂ. ಅಂತಿಕೇ ಶಿವ ಸಂಕೀರ್ತನ ಚೇಯಡಂ ವಲ್ಲ, ಶಿವಸ್ಮರಣ ಚೇಯಡಂ ವಲ್ಲ, ಶಿವಜ್ಞಾನಂತೋ ಮನ ವಾಕ್ಕುನಿ ಪವಿತ್ರಂ ಚೇಯಡಂ ವಲ್ಲ ಮನ ಚುಟ್ಟೂ ಉನ್ನ ಪ್ರಪಂಚಂ ರೋಗರಹಿತಂಗಾ ಬಾಧಾರಹಿತಂಗಾ ಪಿಚ್ಚಿ ಮನಸ್ಸುಲು ಲೇಕುಂಡಾ ಚಕ್ಕಗಾ ಉಂಟೂ ಒಕರಿಕೊಕ್ಕರು ಸೌಮನಸ್ಯ ಭಾವಂತೋ ಉಂಟಾರು. ಅದು ಲೇಕಪೋತೇ ಪಕ್ಕನ ಕೂಡ ಕೂರ್ಚುಂಟೇ ಚಾಲು, ವೀಡು ಎಂದಕ್ಕೆ ಇಕ್ಕಡಿಗೆ ವಚ್ಚಾಡು, ಏಂ ಮಾತಾಡ್ತಾಡು, ವಾಡು ಮಂಚಿ ಚೆಪ್ಪಿನ ವೀಡು ಚೆಪ್ಪಿಂದ ನಮ್ಮಚ್ಚಾ, ಏ ಉದ್ದೇಶಂತೋ ಚೆಪ್ಪುಂಟಾಡು, ಇಲ್ಲ ಉಂಟಾಯಿ ವೈಮನಸ್ಯಂ. ಅಂತೆ ಸೌಮನಸ್ಯಂ ಅಂತೇ ಒಕರಿಕೊಕ್ಕರು ಸಹಕರಿಸಿಕೊಂಡು ಒಕರಿ ಪಟ್ಲ ಒಕರಿಗೆ ಮಂಚಿ ಮನಸ್ಸು ಕಲಿಗಿ ಉಂಡಡಂ. ಅಂದಕು ಈ ಒಕ್ಕ ಶ್ಲೋಕಂಲೋ ಪರಮೇಶ್ವರ ಸ್ತುತಿಗೆ ಎಂತ ಶಕ್ತಿ ಉಂದೋ ಚೆಪ್ತುನಾಡು. ಇಕ್ಕಡ ವಾಕ್ಕುನಿ ಎಲ್ಲ ವಿನಿಯೋಗಿಸುಕೋವಾಲೋ ಚೆಪ್ತಾಡು ಅನಿ ಎಕ್ಕಡೋ ದೂರಂ ಲೇಡಯ್ಯಾ, ನುವ್ವು ಆಡೇ ಮಾಟಲೋನೇ ಉಂಡಿ ನಿನ್ನ ಗಮನಿಸ್ತುನಾಡು. ಲೋಪಲ ಉನ್ನ ಚೈತನ್ಯಮಂತಾ ಆಯನೇ ಕದಾ, ಅಲಾ ನಿನ್ನ ಗಮನಿಸ್ತೂ ಉನ್ನಾಡನಿ ಈ ಶ್ಲೋಕಂಲೋ ಅಂತಗಾ ಚೆಪ್ಪಿ ತರ್ವಾತ ಚಾಲಾ ಗೊಪ್ಪ ಭಾವಾನ್ನಿ ಚೆಪ್ತುನಾರು. ಅದಿ ಅಧ್ಯವೋಚ ದಧಿವಕ್ತ ಪ್ರಥಮೋ ದೈವ್ಯೋ ಭಿಷಕ್ ಅಹೀಗುಶ್ಚ ಸರ್ವಾನ್ ಜಂಭಯನ್ ಸರ್ವಾಶ್ಚ ಯಾತು ಧಾನ್ಯಃ. ಇದು ಚಾಲಾ ಗೊಪ್ಪ ಮಂತ್ರ. ಶಿವಂಕರಮೇನ ವಾಕ್ಕುತೋ ಮಾತಾಡಿದೇ ಆಯನ ಮನ ಪಟ್ಲ ಅಧಿವಕ್ತಗಾ ಉಂಡೇವಾಡು ಗನಕ ಅಧ್ಯವೋಚತ್ ಆಯನ ನಾ ಪಟ್ಲೇ ಮಾತಾಡುಗಾಕ. ಅಧಿವಕ್ತ ಆಯನ ಸ್ವಾಮಿ ನಾ ಪಟ್ಲ ಮಾತಾಡುಗಾಕ. ಏಮಿ ಅಧ್ಯವೋಚತ್ ಅಂತೂ ಊರುಕೋವಚ್ಚು ಕದ, ಅಧಿವಕ್ತ ಅನ್ ಎಂದು ಚೆಪ್ಪಾಲಿ. ಅಧ್ಯವೋಚತ್ ಅಂತೇನೇ ನಾ ಪಟ್ಲ ಮಾತಾಡುಗಾಕ, ಮರಿ ಅಧಿವಕ್ತ ಅನ್ ಎಂದು ಚೆಪ್ಪೇಡು. అలా మాట్లాడు ఆయన స్వభావం గనక అన్నాడు. తన
0: అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీర్శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. దీన్ని కవచమంత్రం అంటారు. ఇది విశేషంగా కవచమంత్రం అంటే ఈ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రం అది కవచం వలె పనిచేస్తుంది. మహన్యాసంలో కూడా దీన్ని కవచానికి వినియోగించాలని బోధాయన మహర్షి తెలియజేశారు. ఇక్కడ రుద్రాన్ని మొత్తంగా నిత్యం పారాయణం చేస్తే వచ్చే దివ్య ఫలితాలు ఎలా ఉన్నాయో, ప్రత్యేకించి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని అనుష్ఠానం చేయడం కూడా కల్పశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తంత్రశాస్త్రాలు కూడా వివరించే. ఇప్పుడు సాయణులు విద్యారణ్యులు వీరు భాష్యం రచిస్తూ వేదమంతటికి భాష్యం రాసి ఈ భాగానికి విశేషం రాస్తూ కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, దీనికి ఇంకా వివరం తెలియాలి అంటే నేను ప్రత్యేకంగా దీనిపై రచించినటువంటి ఒక కల్ప గ్రంథం ఉంది, దాన్ని చూడండి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథం మనకిప్పుడు లభ్యం కావడం లేదు. అంటే రుద్రంకి సంబంధించి ఆయన ఒక కల్పం ప్రత్యేకించి రాశారు. ఇది కాక మరి యొక్క కల్ప గ్రంథం కూడా రుద్రంపై మనకు లభిస్తుంది. అదంతా కూడా ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రానికి ద్రష్ట ఎవరు? వేద మంత్రాలకి ద్రష్టలు ఉంటారు, స్రష్టలు ఉండరు. స్రష్ట వేరు, ద్రష్ట వేరు. స్రష్ట అంటే లౌకికమైన ఒక విషయాన్ని సృష్టించితే స్రష్ట, అలౌకికమైనటువంటి దివ్య శబ్దాన్ని తపస్సుతో దర్శిస్తే ద్రష్ట. వేదమంత్రాలను ఎవరూ తయారు చేయలేదు. ఋషులు మహా తపస్సుతో అంతరిక్షంలో దాగి ఉన్న ఒక దివ్య శబ్దాన్ని వారు గోచరింపజేసుకున్నారు. దేనికి? ఈ శ్రవణానికి కాదు, ఈ తపస్సుతో వారు ఆ శబ్దం వినగలిగారు. ఆ విన్న శబ్దాన్ని మనకు అందజేశారు. అలా వారు దర్శనం పొందారు గనక ఆ మంత్రము దర్శనం చేసినందుకు గాను వారికి ద్రష్ట అని చెప్తారు. ఇక్కడ ఈ మొత్తంగా ఈ మంత్రానికి రుద్రమనే మహామంత్రానికి ద్రష్ట వామదేవ ఋషి అని చెప్పబడుతున్నాడు. వామదేవుడనే ఋషి అని అంటే ఋషుల్లో వామదేవుడనేవాడు ఉండవచ్చు, లేదా వామదేవుడు అంటే పరమేశ్వరుడే అని అర్థం. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని మనకు అందజేసినట్లుగా భావించినా సరిపోతుంది. ఇలా కాక ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ప్రత్యేక ద్రష్టలున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటే ఒక రుద్రమే కొన్ని నెలలు చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఈ మంత్రం ఎలా ప్రయోగించాలి, దేనికి ప్రయోగించాలి, దీనికి ద్రష్ట ఎవరు, ఇవన్నీ వివరిస్తే అది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. రుద్రంలో సర్వదేవతాత్మకమైనటువంటి మంత్ర రాశి గనక మీకు విష్ణుపరమైన అర్థం మొత్తం రుద్రానికి చెప్పవచ్చు, అలాగే శివపరమైన అర్థం కూడా మొత్తం చెప్తున్నాం, సూర్యపరమైన అర్థం కూడా చెప్పవచ్చు, అన్ని రకాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఒకే పరమేశ్వరుడికి సంబంధించిన మంత్ర రాశి గనక ఆ పరమేశ్వరుడే బహువిధములైన దేవతలుగా మనకి గ్రహించబడుతున్నాడు. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి ఈ మంత్ర రాశిలో ఈ అధ్యవోచత్ అనేటువంటి మంత్రం ప్రత్యేకించి కవచ మంత్రం. అధివక్త అనే మాట గురించి నేను చెప్పుకున్నాం, అధ్యవోచత్ అధి అవోచత్ అధ్యవోచత్, పరమేశ్వరుడు నా ఎడల అంటే నా పక్షము వహించి మాట్లాడుగాక అని. అంటే ఇదేదో మన తరపునే చేస్తాడా అంటే ఆయన స్వభావం అదిట, అందుకు అధివక్త అని వెంటనే చెప్పారు. అధివక్త అంటే నిన్న చెప్పినట్లు పక్షపాత వచనములు పలుకువాడు అని, ఆయన స్వభావం అది. అధివక్త అంటే తనని ఎవరు ఆశ్రయించారో వారి పక్షాన మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఉదాహరణకి నిన్న లాయర్ అని చెప్పుకున్నాం, ఎవరి పక్షాన తాను మాట్లాడుతున్నాడో వాడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఇతను మాట్లాడతాడు కదా, అలా మాట్లాడేవాడిని అధివక్త అని చెప్తారు. ఈ అధివక్త అనేటటువంటి మాట మనకి వేదంలో కూడా కొన్ని చోట్ల అధిబ్రూహి అనే విషయాల్లో వస్తుంది, అలాగే రక్షాచను అధి చబ్రూహి అని మరొక చోట రుద్రంలో కూడా వస్తుంది. ఈ అధిబ్రూహి అనే విషయం రుద్రంలో రెండు మాటలు, బ్రూహి అన్నా పలుకుట అని తెలియజేయబడుతుంది. అందుకు మన పక్షాన మాట్లాడతాడట పరమేశ్వరుడు. అయితే ఈ మాట్లాడడం ఎలాగా, ఎవరి దగ్గర మాట్లాడతాడు అనే ప్రశ్న. దానికి రెండవ పాదంలో ఈ మంత్రంలోనే రెండవ భాగంలో అహిగిశ్చ అంట అహింశ్చ అని, వేదంలో కొన్ని చోట్ల మనం గుమ్ అనే శబ్దం వాడతాం, గణానాంత్వా గణపతి గుమ్, అక్కడ గణపతిమ్ అనేదే శబ్దం, గణపతి గుమ్ అని ఎందుకు అంటున్నామంటే స్వరం కోసమని అక్కడ గుమ్ అని చెప్పబడింది, కానీ దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. వేదం స్వరప్రధానం గనక కొన్ని చోట్ల ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే అహింశ్చ అనేదే శబ్దం ఇక్కడ, అహింశ్చ యాతుధాన్య అని రెండు ఇక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. అహి అనేవి యాతుధానులు అనేవారు, రెండు రకములుట. ఈ రెండు రకముల వారి నుంచి రక్షణ మనకు కల్పిస్తూ వారిని జంభయన్ వారిని హింసిస్తూ అంటాట ఈయన అధివక్తగా. ఈ రెండు మనల్ని బాధ పెట్టడానికి వస్తే అహి యాతుధానులు, వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని హింసించి వీడు నావాడు అని చెప్తున్నట్ట. అలా చెప్పాలి అని చెప్పడం ఆయన స్వభావం, అందుకే ఉన్నవాడు ఆ పని చేయడా. కరుణించవయ్యా పరమేశ్వర అన్నాం, నేనెందుకయ్యా కరుణించాలి అంటే కరుణాళువు అని పేరున్న దగ్గర కరుణించు అని చెప్పడం ఆయన స్వభావం అది. అందుకు అధివక్తవైన నువ్వు నా పక్షాన ఈరోజు మాట్లాడు. ఆ మాట్లాడడం ఎలాగా చూడండి, వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. జంభయన్ అనే మాట ఇక్కడ వేసింది, జంభయన్ అంటే హింసించి లేదా శిక్షించి అని అర్థం. యాతుధానులను ఈ అహీరూపములైన శత్రువులను వీటిని హింసించి అంట అట్ట వీడు నావాడు అని. ఇక్కడ చెప్పడంలో ఒక చిన్న స్వారస్యం ఉంది, చిన్నదేంటి చాలా గొప్ప స్వారస్యం ఉంది. సాధారణంగా ఈయన ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అది విశేషం. లోకంలో మన దగ్గరికి ఎవడైనా వచ్చి శరణ వేడితే ఎందుకు శరణ వేడేవయ్యా అంటే నల్లవాడెవడో వెంటబెడుతున్నాడండి నన్ను అంటే, మనం అసమర్థులమైతే ఏం చేస్తాం, ఆ వచ్చిన వాడిని నాయనా నాయన వాడిని వదిలే దయచేసి వదిలే అని అప్పుడు అధివక్తగా మనం మాట్లాడతాం. ఆ వచ్చిన వాడి తరపున అధివక్తగా మాట్లాడతాం, వాడి తర్వాత రక్షణ ఏదో వాడిదేయ. కానీ పరమేశ్వరుడు అలా కాదుట, ఇతని మీదకు వస్తున్న శత్రువుని ముందు జంభయన్ హింసిస్తాడు, కొట్టేస్తాడు వాడిని ముందు. కొట్టేసిన తర్వాత స్వామి నన్ను ఎందుకు కొట్టేవయ్యా అని అడిగితే వీడు నావాడు, వీడి మీద ఎందుకు రమ్మ ఎందుకు వచ్చావు నువ్వు అందుకు నేను కొట్టానని చెప్తాడు అప్పుడు. అంతేగాని ముందు వీడు నావాడు వీడి దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపు అని బతిమాలడు ఆయన. ఈయన ఎవ్వడిని బతిమాలక్కర్లే, అందరి చేత బతిమాలబడేవాడు ఆయన, ఆయన ఒకటి బతిమాలతాడా? అందుకు తన భక్తుడి మీద చెయ్యవేయడానికి వచ్చిన వాడిని కొట్టడమే. ఎందుకు కొట్టేవే అంటే నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగలడు ఆయన, ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్రుడా పరమేశ్వరుడు. అది జంభయన్ అనే మాట చెప్పడంలో విశేషం, వారిని హింసించి అధ్యవోచత్ చెప్పుగాక అది అధివక్త. అయితే ఈయన చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ విశేషం అది, స్వామి నువ్వు ప్రసన్నుడివయ్యో నువ్వు రక్షించావు సరే, నువ్వు రక్షించావు కానీ మరి వీళ్ళు యముడు చిత్రగుప్తుడు ఇంకా పాపరూప దేవతలు వీళ్ళు కూడా ఒక్కొక్కరు శక్తిమంతులు, ఎంత కాదన్నా మనకన్నా శక్తిమంతులు. ఎంతమంది ఉన్నారు ఇంత శక్తిమంతులైన వీళ్ళందరూ నువ్వు ఆపేస్తే ఆగిపోతారా, నువ్వు వెళ్ళమంటే వెళతారా అంటే వెళతారు. ఎందుకంటే నువ్వెవడివి, ప్రథమో దైవ్యో భిషక్, ఈ మూడు శబ్దాలు త్రిశూలల్లాగున్నాయి, అంత గొప్ప మాటలు మూడు, ప్రథమ దైవ్య భిషక్, అది విశేషం. ప్రథమ అంటే మొదటివాడు అని, పెద్ద ఆయన అని వాళ్ళు వింటారట మొదట. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందున్నాడు ఆయన, అసలు వీళ్ళకు బ్రతికిచ్చాడు ఆయన, ఏదైనా చెయ్యగలిగే శక్తి ఇచ్చాడు ఆయన. యముడికి ఆ యమత్వ రూప శక్తి ఇచ్చిన వాడైనా, అగ్నికి అగ్నిత్వ రూప శక్తి, ఇంద్రునికి ఇంద్రత్వ రూప శక్తి, ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక మన మీదకి ఎవడొచ్చినా ఆయన ఇచ్చిన శక్తితోనే రావాలి, ఆయన ఇచ్చినటువంటి డైరీ ప్రకారం రావాలి. ఎవడు ఎప్పుడు వీడి దగ్గరికి రావాలో ఆయనే నిర్దేశించాడు కాలరూపంలో, వీడు చేసుకున్న పాపం బట్టి. అందుకే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పటి పుణ్యమో వీడి దగ్గర ఉంది గనక ఆ సమయానికి ఈశ్వరుని ఆశ్రయించే బుద్ధి పుట్టింది ఈ జీవికి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించిన వెంటనే ఆయన ఏం చేశాడు, ముందు వాడిని కొట్టి పంపించి, స్వామి నువ్వు చెప్పిన పనే మేము చేసాం కదా అంటే, నిజమే నేనే అప్పుడు చెప్పాను, ఆ నేనే ఇప్పుడు చెప్తున్నాను, విని జాగ్రత్త వెళ్ళు, ఇప్పుడు వీడు నావాడు, అందుకు వెళ్ళంటే మరి సమాధానం చెప్పకుండా వెళ్ళవలసిందే. ఇది వేదవచనం అండి, అంటే సత్యవచనం. దీనికి మనకు ఉదాహరణలు పురాణముల్లో లెక్కలేనని మనకు కనబడతాయి. అందుకే ప్రథముడు ఈయన అనే మాటకి మనకు వేదంలో మిగిలిన చోట్ల కూడా ప్రమాణం తీసుకోవాలి. వేదం స్వతప్రమాణం అన్నారు వేదానికి. స్వతప్రమాణం అంటే తనకు తానే ప్రమాణం. ఇంకా ఏదైనా చెప్పడానికి వేదం ప్రమాణం తీసుకోవాలి, కానీ వేదం గురించి చెప్పడానికి మరేదో ప్రమాణం తీసుకునే అవసరం లేదు మనం, స్వతప్రమాణం. అందుకే దీనికి ప్రమాణంగా వేదంలో ఇతర వాక్యాలు మనం తీసుకుంటే, యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మనకి శ్వేతాశ్వేత ఉపనిషత్తు వాక్యం ఉంది. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని మంత్రం ఇది. పరమేశ్వరుడు ఎవరు? ప్రథమ అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యో దేవానాం ప్రథమ అంటే దేవతలందరిలో మొదటివాడు. మొదటివాడు మాత్రమే కాదు, ముందుండేవాడు. ఏదో మొదటన్నాడండి తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడండి అని కాదు, ఆ మొదటన్నవాడు ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు దేవతల్ని. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్, అంతేకాదు విశ్వాధిక, విశ్వంలో అందరికంటే అధికుడు. రుద్ర మహర్షి, రుద్రుడికి మహర్షి అని పేరు. మహర్షి అంటే తపస్సు చేసుకునేవాడని కాదు, ఋషులు అంటే దర్శించేవారు. మనం చూడలేని దాన్ని దర్శించేవాడు ఋషి, వాళ్ళు కూడా చూడలేని దాన్ని దర్శించగలిగే సర్వదర్శన స్వరూపుడు ఎవడు? ఆయన మహర్షి. అందుకు మహర్షి అనే శబ్దం పరబ్రహ్మకి వాడింది వేదం. మహర్షి కపిల ఆచార్యో అనే నామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. మహర్షి అనేది పరమేశ్వర వాచకం. అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి అని చెప్పడం కాకుండా, తమీశ్వరాణం ప్రథమం మహేశ్వరం, తమ్ దైవతానాం ప్రథమంచ దైవతం అని స్మృతి వచనాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. పురాణములు ధర్మశాస్త్రములలో చెప్పబడ్డ మాట ఇది. తమ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరులందరిలోని మొదటివాడు కనుక ఈయన పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే అందరికి ఎవరు గుర్తొస్తారండి? పరమేశ్వరుడన్నా మహేశ్వరుడన్నా జగదీశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా శివుడు గుర్తొస్తున్నాడే. ఏ కారణం చేత? తమ ఈశ్వరాణం ప్రథమం మహేశ్వరం, ఈశ్వరుల్లో ప్రథముడు గనక మహేశ్వరుడై, దేవతల్లో ప్రథముడు గనక దేవదేవుడు మహాదేవుడు అని పేరు ఈయనకి. అందుకే తమ్ దేవతానాం ప్రథమంచ దైవతం, దేవతములందరిలోకి ప్రథముడవై ఉన్నటువంటి వాడవు అని. అదేవిధంగా యో దేవ సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృత, ఎవడైతే దేవతలందరిలో మహాదేవుడని చెప్పబడుతున్నాడో ఆయనకు తస్మై నమస్తు కుర్వాణా దివితిష్ఠంతి దేవతాహ, ఆయనకు నమస్కారం చేస్తూ ఎప్పుడు దేవతలుంటారట. అలాగే ఆయనకు వశవర్తులే ఉన్నారు గనక ప్రథమ అని మాట అక్కడ వేశారు. స్వామి వాళ్ళందరికన్నా పెద్దవాడివి నువ్వు, నీ కనుసైగలతో నడుపుతున్నవాడివి నువ్వు, అందుకు వాళ్ళు నీ మీదకు వస్తే నేనేం చేయలేనయ్యా అని తప్పించుకోవడానికి వీలు లేదయ్యా ఆయనకు చెప్తున్నారు. ప్రథమంచ. రెండవది ఏమిటి? దైవ్యహ. ఇది చాలా గొప్ప మాట. దైవ్యహ అంటే దేవతలకు సైతం అంతర్యామి అయినవాడు. దేవతలకు సైతం అంతర్యామి, ఏ దేవత అయినప్పటికీ కూడా ఆ దేవతని ప్రేరేపించేటువంటి చైతన్యం ఈశ్వరుడే. ఆయన వీరందరినీ ప్రేరేపించేవాడు గనక, ఆయన ఇచ్చిన ఆజ్ఞారూప శక్తితో పనిచేస్తున్నటువంటి వారు గనక, ప్రతి దేవత యందు ఈశ్వరుని యొక్క ఆజ్ఞారూప చైతన్యం దాగి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో కొన్ని ఆర్డర్స్ ఆ పై అధికారి అయినటువంటి వాడు పాస్ చేసి ఉంచుతాడు. అది ప్యూను మొదలుకొని క్లర్క్ మొదలుకొని మేనేజర్ల వరకు అందరూ పాటిస్తూ ఉంటారు. అతను ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా ఆఫీసులో పనిపడ్డవాడు ఎవడు వెళ్ళినప్పటికీ ఆ క్లర్క్ వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్తారు. అయితే అదొకటేదో పొరపాటు జరిగిందండి, నాకు ఆ రూల్స్ నుంచి కొంచెం వెనక్కి తిప్పండి, నాకు ఈ పని జరిగేటట్టు చూడండి అంటే మేము ఒప్పుకోమండి, పెద్ద నే రూల్స్ చెప్పాడు ఆ రూల్సే అని వాడు కఠినంగానే చెప్తాడు. ఎలాగో అలాగా పెద్దవాడి దగ్గరికి విడివిడి పట్టుకున్నాడు. పట్టుకుని మీ వాళ్ళని అడిగితే పని జరగట్లేదు అంటున్నారండి, మీరైనా కొంచెం చెప్పండి అంటే ఆయనకు దయ పుట్టింది అనుకోండి, వాళ్ళ వాళ్ళని పిలిపించి ఈయన పని పూర్తి చేసి వెళ్ళండి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇంకా ఈయనే చెప్పాడు కదా రానైనా అని పంపించి ఆ రూల్స్ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేసాం, ఇప్పుడు ఆయన వద్దన్నారు కదా సరే కానీ అని పంపించేస్తాడు ఎందుకు అని సుప్రీం. ఆయన ఇంతవరకు వీళ్ళెందుకు కాదన్నారు, ఆయన ఆజ్ఞారూప చైతన్యం వాళ్ళల్లో ఉంది గనకనే. ఇప్పుడేమైంది, ఆయనే తిప్పమని చెప్పేట. అయితే ఇది తగునా వెంటనే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి, పరమేశ్వర నువ్వు ఈ విధంగా చేయడం తగునా, నువ్వే ముందు ఒక ఆజ్ఞ చెప్పి మళ్ళీ పక్షపాత వచనం పలకడం అనేది తగునా, ఇలా ఒకరి పట్ల వైషమ్యం ఇంకొకరి పట్ల నైర్ఘుణ్యం, వీటికి ఒకరి పక్క పక్షపాత వచనాలు పలకడం, ఇవన్నీ శాస్త్ర ప్రకారం ధార్మికమేనా అంటే ధార్మికమే అన్నాడు. దీనికి మనకు వేద ప్రమాణములు, శాస్త్ర ప్రమాణములు, న్యాయ ప్రమాణములు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం పరిశీలించితే దీనికి మీమాంసా సూత్రంలో జైమిని చాలా చక్కటి మాట చెప్తూ వైషమ్య నైర్ఘుణ్యైన సాపేక్షత్వా తథాహి దర్శయతి అని ఒక సూత్రం చెప్పాడు ఆయన. ఈ వైషమ్య నైర్ఘుణ్యములన్నీ కూడా సాపేక్షములు అన్నాడంటే ఇట్ ఇస్ రిలేటివ్ అన్నాడు. ఒక పాపం చేత వాణ్ణి హింసించడానికి భూత ప్రేత పిశాచాదులన్నీ వచ్చేసరే, కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే భక్తి రూప పుణ్యానికి మరి ఫలం ఇవ్వాలి కదా ఆయన, ఆ దానికి ఫలంగా వీళ్ళ నుంచి దూరం చేస్తున్నాడు. కనుక ఇది కూడా కర్మఫల ప్రదాతగానే ఈశ్వరుడు చేసే అనుగ్రహం తప్ప ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అన్యాయపు బుద్ధి లేదు అనేదాన్ని శాస్త్ర ప్రమాణంతోనే ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇక్కడ అహిష్ట యాతుధాన్యాహ అనే రెండు శబ్దములు ఒకటి గమనించాను మనం. అహిష్ట అంటే ప్రత్యక్ష హింసాహేతువులైన శక్తుల్ని అహి అనే శబ్దంతో చెప్తారు. యాతుధాన్య అంటే పరోక్ష హింసాహేతువులైన శక్తులు. ఈ రెండు ఉంటాయండి ప్రపంచంలో, మనల్ని ఏడిపించేవి, మనల్ని బాధించేవి, మనల్ని హింసించేవి, ఈ రెండు రూపములుగా ఉంటాయి అహి యాతుధాన్య. ప్రత్యక్ష హింస అంటే కనిపిస్తుంది ఒక ఆయుధంతో పొడవడమో, ఎవడో మనల్ని తిట్టడమో కొట్టడమో లేదా రోగమో, ఇవన్నీ ప్రత్యక్షం. ఇక పరోక్షంగా మనకి హింసించే వాళ్ళని భూత ప్రేత రక్ష పిశాచ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని పరోక్ష హింసాశక్తువులు అని చెప్తారు. ఉన్నాయా లేవా అంటే పరోక్షం, అవి లేవనుకుంటే వాటికి చాలా మంచిది, ఉన్నాయనుకుంటే మనకు చాలా మంచిది, జాగ్రత్త పడతాం. ఈ విధంగా మనకి వాటి అవి కూడా మన వైపు వస్తూ ఉంటాయి. నిజంగా ప్రత్యక్షమును ఎదుర్కోవడం కొంత సాధ్యమేమో కానీ ఈ పరోక్ష హింసలే చాలా ఎక్కువ అవుతాయి, కలియుగంలో మరీ ఎక్కువ అవుతాయట. ఇది కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే కలియుగం ఎలాంటిదంటే భగవంతుడు దయామయుడు, ఋషులు దయామయులు, ఆ దయామయులైన వాళ్ళు కూడా మనం తరించడానికి కొన్ని మార్గాలు చూపిస్తారు, అయినా అవి చేసే బుద్ధి పుట్టనివ్వట్టు కలి. ఇది విశేషం, బుద్ధి పుట్టనివ్వడు, లాజిక్ వస్తుంది మనలోంచి. మనకి ఎంత తర్కం ఉందో, మన బుద్ధికి ఎంత శక్తి ఉందో, మనంత అంత సైంటిస్ట్లో మనకు తెలియకపోయినా ప్రతివాడు తర్కాలు చేసేస్తాడు. తర్కాలు చేసి అవి ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి, ప్రతిదీ మన అనుభవానికి వచ్చేదాకా వస్తేనే నమ్ముతాము అంటే ఇంకా సృష్టిలో ఎన్ని అనుభవానికి తెచ్చుకోగలం చెప్పండి. మనం అన్ని అనుభవం దాకా రావు, కొన్ని నమ్మితేనే జాగ్రత్త పడగలం. మనం నమ్మినా నమ్మకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. కలియుగంలో మరీ ఎక్కువగా పరోక్ష శక్తుల ప్రభావం ఉంటుంది. ఇవి ఎలాంటి పనులు చేస్తాయో మనకు తెలియదు. పైగా ఈ రక్ష పిశాచ యక్ష ఈ శక్తులున్నాయే, ఇవి కానీ వచ్చేయి అంటే మన యొక్క ఔరా అంటారు ఆవరణలు, అందులో ప్రవేశించేయా సూక్ష్మశక్తులుగా, మన సూక్ష్మ ఆవరణల్లోకి మన బుద్ధే మనకు సహకరించదు. ఎన్ని తెలియనివ్వండి, ఎన్ని జ్ఞానాలు చేయనివ్వండి, అది మాత్రం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా స్వయంగా తెలిసినా ఎక్కనివ్వదు, ఆచరించనివ్వదు. జపం చేస్తే పోతుంది అని చెప్తారు, జపానికి కూడా కూర్చొనివ్వదు. అది చివరికి మనం కుతర్క రూపంలోనో వితండ రూపంలోనో మనం వదిలేటట్టేనా చేస్తుంది, లేకపోతే మన దగ్గరకు వచ్చిన మన ఫ్రెండ్ ఎవడైనా అవన్నీ నమ్మక్కర్లేదండి అనేనా చెప్తాడు. ఇలాగా కలియుగంలో అత్యధికంగా ఎక్కువ వ్యాప్తి చెందుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్ల వస్తాయంటే పిశాచాదుల్ని ఆహ్వానించేటువంటి వాతావరణం కలియుగంలో ఉంటుందిట. మనం ఉత్తిష్టద్దు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని రోజు బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. బ్రహ్మకర్మ అంటే వైదిక కర్మ, ఈ దివ్యమైన వేద కర్మలు చేస్తున్నాం గనక మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాటిని బతిమాలుతున్నాం. మీరు ఉండండి, ఎందుకంటే భూమి నాది ఎలాంటిదో మీది అలాంటిదే, కానీ నా మీదకి రాకండి అని బతిమాలుకోవడం వాటి. వాటిని నా పక్క నుంచి తలుగు అని. ఇలా బ్రహ్మకర్మ కర్మ సమారభేయను తొలగించుకున్నాక ఆ బ్రహ్మకర్మే చేస్తూ ఉంటే ఇంకా పరిసరాల్లోకి రావు. కానీ బ్రహ్మకర్మలు చేయనివ్వడే, ఈ యుగంలో సాగనివ్వడే, మన ప్రాచీనమైన దైవాలను ఎప్పుడో అటకెక్కించేశాం. ప్రాచీనమైన దేవతా మంత్రములు కానీ దేవతా శబ్దములు కానీ ఇవన్నీ లేకుండా చూసుకుంటున్నాం. పైగా ఒక ప్రాచీనమైన దైవాన్ని పెట్టినప్పటికీ కూడా ఆ దైవాన్ని కూడా అక్కడి నుంచి తీసేయడానికి ఏ క్షుద్రమైనటువంటి వాళ్ళను అక్కడ పెట్టుకుంటాం మనం. ఇంకా అతను అక్కడ కూర్చోడు వెళ్ళిపోతాడు ఆ సమాన స్థాయిలో లేక. ఇలాగే దైవతాశక్తుల రక్షణ లేకుండా మనం చేసుకుని ఈ పైశాచికాది శక్తులను ఆహ్వానింపజేసుకుంటున్నాం. వీటిని యాతుధానులు అని చెప్తున్నారు. ఈ రెండిటి యొక్క పీడ మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ పరమేశ్వరుని శరణ వెడ్డమే మార్గము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఈ అహీరూప శత్రువుల్ని, యాతుధాన రూపములైనటువంటి శత్రువుల్ని కూడా తొలగించి పరమేశ్వరుడు వీడి నావాడు అని చెప్తాట. వీటికి ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? బోలుడున్నాయి శాస్త్రంలో. మార్కండేయుడు కదా, అందరికీ తెలిసిందే. అతనికి కూడా ఆయువురీత్యా ఏమి తెలిసి చెప్పబడి ఉన్నది? 16 ఏళ్ళకల్లా పూర్తి అయిపోతుంది ఆయువు, నిర్దేశింపబడింది. దానికి పరమేశ్వరుడు కర్త కాదు కదా. అతడి యొక్క గత జన్మల యొక్క ప్రారంభం బట్టి అతడు 16 ఏళ్ల ఆయువు మాత్రమే తెచ్చుకొచ్చాడు. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం, ఇతర మహర్షుల యొక్క దీవెన వల్ల అతడు శివోపాసన చెయ్యగా చెయ్యగా ఎవరు తనల్ని హింసించడానికి, ఆయువు తీసుకోవడానికి వస్తున్నారో అతడు వాళ్ళు కనబడ్డారు. అతనికి ముందుగా వచ్చిన వాళ్ళు యమదూతలు. కానీ యమదూతలు శివుని యొక్క భక్తులు చెంతకు రాలేరు. అందుకు వాళ్ళు దూరం నుంచే చూసి ఆ మహాతేజస్సు యొక్క తీవ్రతకి భయపడి ఇతని దరిదాపులకు మేము వెళ్ళలేమని యముడి దగ్గరికి వెళ్ళి శరణ వేడేత్త మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడే స్వయంగా వచ్చాడు. ఆయన ఆ వచ్చిన యముడు కనబడ్డాడు ఈయనకి, కారణం శివోపాసన శక్తి చేత. ఆ కనబడ్డవాడు కాలపాశం వెయ్యబోతే చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఈశ్వరుని శరణ వేడాడు మార్కండేయుడు. శరణ వేడిన వెంటనే ఆయన ఏం చేశాడు? అహీగుచ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. వెంటనే ఆ లింగం నుంచి వచ్చి జంభయన్ కొట్టాడు ముందు. ఆ కొట్టిన తర్వాత యముడు కొన్ని యోజనాల మేర వెళ్ళి మరణించాడు. మరణించాడు ఏకంగా పురాణం చెప్తున్న ప్రకారం. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే ఆయన ఒక చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద అలా చేయి ఉంచాడు. ఆ తర్వాత మార్కండేయుడికి ఆయుష్ని ఇచ్చి ప్రశ్నించిన దేవతలకు, స్వామి నువ్వు చెప్పిన ప్రకారంగానే అతను ఆయువు తీరిందని వచ్చాడే ఆ కాలుడు, నువ్వు కాలకాలుడివే ఆయన కాలుడు, కాలకాలుడివే నీయాజ్ఞ ప్రకారం ఆ కాలుడు వచ్చి తన పని తాను చేసుకుపోతూ ఉంటే నువ్వు ఇలా కొట్టడం న్యాయమేనా అంటే అప్పుడు చెప్పేట, అధివక్త అధ్యవోచత్, వీడు నావాడు, వీడి మీదకి మీరెవరూ రారాదు అని చెప్పాడు. చెప్తే అలాగా సరే అయితే ఇక నుంచి నీ భక్తుల వైపు నేను వెళ్ళమన్నా వెళ్ళనయా బుద్ధి వచ్చిందన్నట్ట. అందుకే శంకరులు గొప్పగా చెప్పారు, పక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అని. ఎక్కడ శివభక్తుడుంటే ఆ శివభక్తుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడట. వైవస్వత అంటే యముడు విచలిత భయపడతాడు. వాడు ఆయువు తీరింది వెళతా ఉంటా, అబ్బో వాడు నావాడు కదలే అని డిపార్ట్మెంట్ వేరు, వాడు ఆయన వాడు, ఆయన చూసుకోవాల్సింది వాళ్ళ పని. అందుకే ఒక్కసారి గుండె తడుముకుంటాడట, మళ్ళీ ఎన్ని మార్లు ఆయన ఇస్తేనే మళ్ళీ ఆయువు వచ్చింది ఆయనకి. మరణించిన కాలుడికి మళ్ళీ బ్రతికిచ్చాడు ఆయన, ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయనే సంహరించగలడు, ఆయనే ప్రాణం పోయగలడు. మృత్యువు యముడు, మృత్యువైన ఆయనకే మృత్యువయ్యి పరమేశ్వరుడు మళ్ళీ ఆయన్ని బ్రతికించగలిగాడు. యముడు చెప్పని చేయలేడు, అతను మరణింపజేయగలడే కానీ తిరిగి తేలేడు. పరమేశ్వరుడు అతన్ని కూడా మరణింపజేసి తిరిగి బ్రతికించాట, బ్రతికించి అనుగ్రహించాడు. ఎందుకంటే తన ఆర్డర్ పాటించడానికి వచ్చి దెబ్బతిన్నాడు గనక ఫోన్ లేని మళ్ళీ బ్రతికించాట. ఇంత భక్తవాత్సల్యం పరమేశ్వరుడికి. అందుకే ఈశ్వరుని నమ్ముకున్నాక ప్రారంధం అనుభవించక తప్పదు. ఎంత శివుణ్ణి ప్రార్థించినానండి, ప్రారంధం పోదండి అని అంటే మహాపాపం అన్నారు. దాన్ని దురక్షరము అని అంటారు శంకరుల వారు. దూరీకృత అని, దురిత అని, దురక్షరాని రెండు దురక్షరములు అంటారు. ఆ దురక్షరాలు రాకూడదు మన దగ్గర. ఎప్పుడు కూడా పరమేశ్వరుని సమర్థతని శంకించే శబ్దం మన నోటంట రాకూడదు. ఎంతేమిటో ఇంతసేపు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా వింటున్నాడో లేదో ఇలాంటి మాటలు ఎప్పుడు అనకూడదు. ఈ దురక్షరాలకు దోషంట. ఈ దురక్షరాలు పోవాలంటే మనం నోటుతో చేసే పాపాలు ఎన్నెన్నో చెప్తూ శంకరుల వారు చెప్తారు. ఒకటి ఈ దురక్షరములు, రెండు అవతల వాళ్ళ గురించి పొగడ్డము లేదా నిందించడము, రెండు అన్యస్థుతులు. నరహరి కీర్తన నానిన జిహ్వా ఒరులు నుతింపగ నోపది జిహ్వా అని అన్నారే అన్నమయ్య. కానీ మన నోరెప్పుడు ఒరులు నుతించడమో నిందించడమో, అసలు రెండో పని ఎక్కువ చేస్తూ ఉంటుంది. వీటితోనే కాలక్షేపం, ఇది రెండవ దోషంట. ఇలా వాక్కుతో ఎన్నెన్ని దోషాలు మనం చేస్తున్నామో అవన్నీ పోవడానికి ఏదయ్యా మార్గం అంటే, నోటి చెడంతా పోవడానికి మనం మౌత్ క్లీనర్లు ఇవన్నీ వాడుతూ ఉంటాం, మౌత్ వాషనర్స్ ఇవన్నీ. అలాగా ఈ నోరంతా పవిత్రం కావడానికి ఏంటంటే, సారం త్వదీయ చరితం నితరాం పిబంతం అన్నారు. ఆ దోషం పోవడానికి నిరంతరం ఆ పరమేశ్వరుని యొక్క చరిత్రని తాగాలట. దాన్ని నోరారా గానం చేస్తూ చదువుతూ అధ్యయనం చేస్తూ ఉంటే ఇటువంటి దురక్షర దోషాలు పోతాయి అని. అందుకే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి పురాకృత గ్రహదోషాలు కూడా పోతాయి. అందుకే గ్రహదోషాలు ఏ వచ్చినా, ఏ ప్రారంధాలు వచ్చినా రుద్రం చేసుకోండి అయ్యా అని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇదనమాట. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు మనకి తన శతకంలో చెప్పారు. గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడా నిత్యం శివనామస్మరణ చేసేవాడిని ఏమీ చెయ్యలేవు అని ఘంటాపథంగా ఆయన తెలియజేశారు. పరమేశ్వరుని యొక్క రక్ష వైఖరి మనకు అర్థం కాదు, కానీ ఆయన రక్షించలేదు అని చెప్పడానికి మాత్రం మనకు అర్హత లేదు. పిల్లవాడికి ఆవకాయ అందివ్వలేదు, నా తండ్రి మీద మహాకోపం వస్తుంది వాడికి. మండుతున్న దీపాన్ని ముట్టుకోవాలని ఉబలాటపడే కుర్రవాణ్ణి అక్కడి నుంచి తల్లి తొలగించిందని ఆ తల్లిని మించిన శత్రువు లేదు అనుకుంటాడు ఆ పసిపాప. అలా ఉంటాయి మన వైఖరులు, పరమేశ్వరుడి మీద కోపాలన్నీ కూడా. ఎందుకు ఏది తప్పిస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. మన చూపు యొక్క డైమెన్షన్ వేరు, ఆయన చూపు యొక్క డైమెన్షన్ వేరు. ఆయన చూపు ఉన్నతంలోంచి చూస్తూ ఉంటాడు, అందుకే గిరీశంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఆయన మన కర్మల యొక్క సర్వస్వాన్ని ఆయన చూడగలడు. మనం కాలం యొక్క ఒక పాయింట్లో నిలబడి అనంత కర్మలో ఒకదాన్ని అనుభవిస్తూ అదే సర్వస్వమని తిరుగుతున్న వాళ్ళం. కానీ మనకు ముందు వెనక సర్వము ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించి ఎలా వీడిని బయట పెడితే బాగుపడతాడో ఆయనకు తెలుసు. అందుకే భిషక్ అనే మాట అక్కడ చెప్తున్నాడు, వైద్యుడు అని. భిషక్ అంటే వైద్యుడు. ఎప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకు సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వేదన పడిపోయి కొందరు పల్లెటూరు వాళ్ళు వెళ్తుంటారు డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడికి కడుపు నొప్పి తట్టుకోలేకపోతాడు, ఇంత చేస్తే రాత్రి ఏదో తినరానివేవో తినేసాడు, అది బాధ. కానీ అప్పటికి వాడికి చాలా పెయిన్, ఏం పర్వాలేదంటాడు. వాడి శాంపుల్లోంచి ఒక చిన్న టాబ్లెట్ చేస్తాడు. నాకు ఇంత కడుపు నొప్పి ఉంటే నువ్వు ఇంతే టాబ్లెట్ ఇస్తావా అంటాడు వాడు. సూది మంది ఇచ్చేయండి, సూది మంది ఇచ్చేయండి అని, లేదా ఆపరేషన్ ఎలా చేసేయండి అని వీడు అంటాడు. కానీ ఆపరేషన్ అక్కర్లే, సూది మంది అక్కర్లే, ఇది చాలా అయినా అంటాడు. వాడికి వెంటనే తగ్గిపోవాలి, కానీ వెంటనే తగ్గే లక్షణం కాదు. ఎందుకంటే వెంటనే రాలే, అది అలా వచ్చింది వాళ్ళు అలా పోవాలి. ఎలా పోతే వీడు పోకుండా ఉంటాడో అలా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ ట్రీట్మెంట్కి వాడు ఒకరోజు పట్టచ్చు, రెండు రోజు పట్టచ్చు, కానీ వీడికున్న తొందరలో అబ్బా ఇంకా తగ్గించలేదని డాక్టర్ని తిడతాడు, తట్టుకోలేకపోతే కొడతాడు కూడా ఏమో మనకు తెలియదు. అలాగే మనం అనుకుంటాం, కానీ ఏది ఎవరికి ఎలా పోగొట్టాలో ఆయనకు తెలుస్తూనే ఉంది. అందుకే భగవంతుడు మనకు ఏ అనుభవాన్ని ఇచ్చినా ట్రీట్మెంట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు. ఆ కారణం చేత అయ్యా ఆ వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు తొలగించాలి, యాతు ధాన్య అహింస అని. వాళ్ళని తొలగించమంటే వాళ్ళు ఈయన సృష్టిలోనే వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు హింసించాలండి? వెంటనే మనకు ప్రశ్న రావచ్చు.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
1: ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నారు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు, ఎదురుద్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైర పిసతి అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసతిరి తచ్చరణయో నకస్యా ఉన్నచ్చై భవతి శిరసస్త్వై యవనతిహి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది, అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లే, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది, అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫీట్స్ చేస్తూ ఉంటాం, దానితో ఫెయిల్యూరు. దాని లోకేశ్వరుడు ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రంతమవుతున్నారని దానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుడు గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రాంనో వృద్ధిం, సుత్రాంనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట. అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయత్రిభువన, ముల్లోకాలు ఆయనకు పరిజనుల్లో కొరుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడు కొరుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇంద్రుడు ఆశ్చర్యపోవలసిందే ఉంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇంద్రుడు ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా, ఎందుకంటే త్వచ్చరణయోర్ వరివసతిరి, వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడు ఎందు, అంటే నీ పాదములను ఎవరు అర్చిస్తున్నాడో వాడు ఎందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు? వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు కనుక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసు ఉదాహరణేనా వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరికి శివుడు అంటే ఏమిటో పడదు, అది వాడి దౌర్భాగ్యం చేస్తాం. ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి నుదుట అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడికి శివుడు పడదు. భవానహోద్వేష్టి శివం శివేతరహ, శివం శివేతరహ, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివ ద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమంటే ఏమంటే శివభక్తులందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని వాడు దృష్టికి రాక్షసులే కనిపెట్టారు. కానీ బ్రహ్మమురారి సుధార్చిత లింగం అన్నప్పుడు ఒక సురార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్ట దిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన చేస్తారు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుణ్ణి అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర, ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడు నిత్యం నారాయణార్చన చేసుకుంటారు ఒకరి హృదయం ఒకరు కనుక, ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు వ్యాసుడు దధీచి గౌతముడు ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరెందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు, దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి, ప్రకృతి మొత్తం ఎనిమిది విధములుగా ఉంది, ప్రకృతి మొత్తం 8 విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా 8. ఇంకా వివరణలోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ 8 విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో 8 ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోని జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది, మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారంటే పక్కన పెట్టండి. కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి, చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సుడు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వాడికి నీళ్లు ఇస్తుంది. సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కానీ ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతి ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వారికి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్షణ శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆపణి చేస్తారు మొదలు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వరు భక్తులు రాక్షసుల దేవతలు పిచ్చి పురుషులు మనకు ఉండవు. ఇది నిజానికి ఏదో మన మేధస్సు పెరిగిపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేత చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వరునిందా పాపం కట్టుకోవడం మనం?
3: అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే. మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్కరంత్రి ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి. పైగా బాణాసురుడు పూర్తి వినయ సంపన్నుడు, అతను ఎక్కడ అహంకరించినట్లు కనిపించడు. పేరుకి అసురుడైనా అతను చక్కటి భక్తుడే, అది విశేషం. ఎందుకంటే బలిచక్రవర్తి కూడా రాక్షసుడే, కానీ మహావిష్ణు భక్తుడు కదా. అందుకు భక్తుడైన వాళ్ళు రాక్షసుల్లోనూ ఉంటారు, దేవతల్లోనూ ఉంటారు. జాతికి ఏదైనా భక్తికే ఉందండి. అందుకు ఇక్కడ కూడా బాణాసురుడు మహా శివభక్తుడు. ఆ శివభక్తుడైనటువంటి వాడికి శివుడు భక్తవత్సలుడు. ఆ కారణం చేత నన్నెప్పుడు నువ్వు రక్షించాలయ్యా అన్నాడు బాణాసురుడు. అంటే తప్పకుండా రక్షిస్తా, నేనే కాదు నా కుటుంబం అంతా నీకు రక్షణకి వినియోగిస్తానన్నాడు. అండి చూడండి, ఆయన ఒక్కడిని పట్టుకుంటే ఆయన కుటుంబం అంతా ఎంగేజ్ అవుతుంది మనల్ని రక్షించడం. అందుకు ఆయన కోటకి ఆయనకి కాపలాదారులుగా ఉన్నారండి ప్రమతులు, గణపతి, కుమారస్వామి, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకుల్లా ఉన్నారండి బాణాసురుడు. ఎంత గొప్ప విశేషం చూడండి. అయితే ఈ బాణాసురుడు కూడా ఊరుకోకుండా, స్వామి నాకున్న శక్తులన్నీ నీకే వినియోగిస్తున్నాను, నాకు మరొక్క శక్తి ఉందయ్యా, ఆ ముచ్చట తీర్చుకోవాలి. ఆ ముచ్చట నువ్వు తీర్చుకోనివ్వలేదు. అదేమిటి అంటే రణకండూతి, అతనికి అదే బాధ. యుద్ధం చేయాలన్న సరదా, యుద్ధం చేయాలన్న సరదా నాకు తేలడం లేదు. యుద్ధం చేయాలంటే ఎవరితో చేయాలి? మహా మగవాడు ఎవడంటే శివుడే, మగటిమి గల మహారాజు. అందుకు నీతో యుద్ధం చేసి నమస్తే అస్తు ధన్వనే అన్నారు కదా, అందుకు మహాధన్వి అయినటువంటి నీతో యుద్ధం చేయాలనుంది అంటే పిచ్చివాడా, ఆ ముచ్చడు కూడా తీరుతుందిలే అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో జరిగింది, అది జరిగి చాలా కాలం అయిపోయింది. ఎంతో కాలం పాలన చేశాడు బాణాసురుడు, అద్భుతంగా పాలన చేస్తున్నాడు. బాణుని రాజ్యం చాలా సంపన్నంగా ఉండేది. అలాంటి సమయంలో మన అందరికీ తెలుసు ఉషా అనిరుద్ధుడు, బాణాసురుని యొక్క కుమార్తె ఉషా, కృష్ణుని యొక్క మనుమడు అనిరుద్ధుడు, వారిరువుల యొక్క వివాహ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధం చేయడం, అక్కడికి శివుడు కూడా వెళ్ళి ఆయన ఓడిపోయినట్లుగా ఉండడం. ఇక్కడ శివుడు ఓడిపోయి చూడండి, కృష్ణుడు ఉన్నతి. అక్కడ దీన్ని బట్టి మనకేంటంటే క్వచిత్ బ్రహ్మ, క్వచిత్ విష్ణువు, క్వచిత్ రుద్ర ప్రశస్తి, ఇవన్నీ తత్వములు వీటిలో దాగి ఉన్నటువంటివి. అప్పుడు పరమశివుడు చాలా సంతోషించాడు. అటుపై బాణుడు కృష్ణుని నమస్కరించి ఉషానరుద్ర వివాహం దగ్గర నుండి జరిపించాడు. ఆ తర్వాత బాణునికి ఏమొచ్చింది? పరమశివుని యొక్క ప్రమద గణాల్లో ఒకరయ్యాడు. అది విశేషం, బాణునికి లభించిన ఉన్నతి అది. కేవలం కృష్ణుడితో యుద్ధం చేశాడే తప్ప బాణునికి ఇంకేమీ కాదు. ఎందుకు కృష్ణుడితో యుద్ధం జరిగింది? ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. శివుణ్ణి ఏమడిగాడు ఆయన? నీతో యుద్ధం చేయాలనుంది అన్నాడు. కానీ భగవంతుడిలో ఒక లక్షణం ఉంటుంది, ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ సంకేతములు. మనం ఏ రూపంతో ఈశ్వరుణ్ణి అర్చిస్తామో ఆ రూపంతో ఆయన శిక్షించడు, అది విశేషం. అప్పుడు ఇంకొక రూపంతో ఆయన శిక్షిస్తాడు, శిక్షించాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫలానా రూపంతో ఫలానా నామంతో అర్చించాం గనక ఆ నామరూపాలతో ఆయన మరి శిక్షించాడు. ఎందుకంటే ఆ రూపం కేవలం రక్షించడానికై ఉద్దేశింపబడింది. అందుకు శిక్షకి ఆయనే మరో రూపం ధరించి వస్తాడు. ఇది తెలియక మనం ఏం అనుకుంటామంటే పొరపాటును వ్యాఖ్యానించుకుంటాం. అందుకే భస్మాసురుడికి వరం ఇచ్చిన శివుడు తిరిగి భస్మాసురుడు తల మీద చేయబడతానంటే పారిపోయాడు. అసలు అందరినీ భస్మం చేయగలిగేటువంటి కాలాగ్ని రుద్రుడి మీద ఎవడైనా చెయ్యి పెట్టగలండి తల మీద? మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడు శివుడు అంటే, ఎంత విషవృక్షమైనా తన చేతిలో వేసిన దాన్ని తాను అనడు, అది విశేషం. అందుకు ఏ రూపంతో తనను ఉపాసించాడో ఆ ఉపాస్యదేవో ఆ రూపంతో శిక్షించదు. అందుకు ఆయనకి అభిన్నమైనటువంటి, ఆయన ఉదయమే అయినటువంటి విష్ణువు వచ్చి వాపం చేశాడు భస్మాసురుడికి. మళ్ళీ ఇక్కడ తనతో యుద్ధం చేస్తానన్న బాణాసురుణ్ణి అభయమిచ్చిన చేతితో యుద్ధం చేస్తాడా శివుడు? అందుకే ఏం చేశాడంటే తనకు అభిన్నుడైన కృష్ణుడితో యుద్ధం చేయించి ఆ ముచ్చట తెచ్చాడు. ఇది అన్నమాట సంకేతం కూడా, ఇది రహస్యం. ఇలా ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అందుకు ఇక్కడ బాణాసురుడు ఎందుకయ్యా ఇంత గొప్పవాడయ్యాడంటే, నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్థై అవనతి, నీ ముందు అవనతమైన శిరస్సు ఉన్నతానికి వెళుతుంది. ఎందుకంటే ప్రమదగణాల్లో ఒకడయ్యాడంటే ఎంత గొప్ప విశేషం అండి. కైలాసంలో నిత్యం శివసన్నిధులు ఉండే భాగ్యం అతనికి లభించింది. అంతకు మించిన ఉన్నతి ఉంటుందా? ఆ ఉన్నతి దేని వల్ల వచ్చిందంటే, స్వామి నీ ముందు అవనతి పొందడం వల్ల వచ్చినదయ్యా అని చెప్తున్నాడు. అంటే భగవంతుని ముందు తల వంచిన వాడు ఎక్కడైనా తలెత్తుకు తిరగలడు, ఇది విశేషం. ఆయన ముందు తలవంచకుండా ఉంటే అందరి ముందు తలవంచవలసి వస్తుంది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం, ఈశ్వరత్వం అటువంటిది. అటువంటి ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే తవైశ్వర్యం తవైశ్వర్యం అని చెప్పి అతర్క్యైశ్వర్యం అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే? ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే, మంత్రశాస్త్రం చెప్తున్న విషయం చూడండి, ఈశ్వరుని ఐశ్వర్యం సర్వజ్ఞత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య. మహేశ్వరుడు అంటే శివుడు కదా. ఆయన దగ్గరున్న మహా ఈశ్వరత్వం ఏమిటి అంటే, ఆరు రకములుగా ఉంటుంది ఆయన ఐశ్వర్యం. వీటిని షడ్గుణైశ్వర్యములు అని అంటాం మనం. ఈ ఆరు ఏమిటంటే, సర్వజ్ఞత సర్వము తెలిసినటువంటి వాడు. సర్వజ్ఞుండనగా శర్వునికే చెల్లు అంటాడు ఒక మహానుభావుడు. చాలామంది మేము సర్వజ్ఞులు అనేవాళ్ళు ఉంటారు, కానీ సర్వజ్ఞుడు సృష్టిలో ఏ ఒక్కడు ఉండడు, ఒక్క భగవంతుడు తప్ప. ఆయనకే తెలుసు ఆయన ఎటువంటి సర్వజ్ఞుడు అంటే, త్రికాలవేత్త త్రిలోకవేత్త త్రిశూలధారి త్రిపురాసుర సంహారకుడు త్రినేత్రుడు. అందుకు సర్వజ్ఞుడు సర్వం జానాతి అన్ని తెలిసినటువంటి వాడు. మనము మన జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. అనంతత్వం కలిగినటువంటి సర్వజ్ఞత్వం ఆయన వద్ద ఉంది. అయితే మరి చాలామంది సర్వజ్ఞులు అనే మహానుభావులు కనిపిస్తారంటే, లోకంలో కూడా కొందరు జ్ఞానుల్ని సర్వజ్ఞులు అంటారు. రమణ మహర్షి సర్వజ్ఞుడు, ఆదిశంకరుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞ పీఠంపై అధిష్ఠించాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయిన వాడు అర్థం కాదండి. ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి, అన్నీ తెలిసిపోయిన వాడు అని అర్థం కాదు. ఎందుకంటే అంత పొడుగ్గా ఉన్న తేరు మంత్రం రాదా అంటే ఏం చెప్పగలను చెప్పండి. అంత సాము నేర్చిన వాడివే. అలాంటి వాడు ఒక విద్యలో లోపం ఉండొచ్చు. అందుకు సృష్టిలో సర్వజ్ఞుడు ఎవరు లేడు, ఒక పరమేశ్వరుడు తప్ప. అయితే లోకంలో మహాజ్ఞానుల్ని సర్వజ్ఞులు ఎందుకంటారంటే, సర్వము పరమేశ్వరుడే అని ఎవడికి తెలుసు వాడు సర్వజ్ఞుడు. అది విశేషం. సర్వము పరమేశ్వరుడే అని తెలిస్తే అదే సర్వజ్ఞత, అది మన సర్వజ్ఞత. ఈశ్వరుని సర్వజ్ఞత ప్రతి జీవి యొక్క, సృష్టిలో ప్రతి అణువు యొక్క పరిపూర్ణ జ్ఞానం ఆయనకే ఉంది. చివరికి మన గురించి కూడా మనకు తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మన గురించి కూడా తెలిసిన వాడికి మహాదేవుడికి మాత్రమే తెలుసు. అందుకే సర్వజ్ఞత. అటు తర్వాత తృప్తి అన్నారు. తృప్తి దీనినే నిత్యతృప్తి శక్తి అంటారు. నిత్యతృప్తుడు పరమేశ్వరుడు, నిత్యం తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని మనకి తృప్తి ఎప్పుడు ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎంత వచ్చినా ఇంకా ఏదో కావాలనే కొరత ఉన్నవాళ్ళం మనం. ఎప్పుడు కొరతే వెలితే మన బ్రతుకు ఎంత నింపినా. అందుకే ఎప్పుడు ఉన్న వాటిని గమనించకుండా లేకున్న వాటిని పరిగెత్తేటువంటి నిత్య అసంతృప్త జీవులు మనం. పరమేశ్వరుడు నిత్యతృప్తుడు, మహానంద స్వరూపుడు. అందుకే ఆనంద నిత్యానందుడు అని చెప్పడానికి నిత్యతృప్తి. అలాగే అనాది బోధ. అనాది బోధ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడు, గురుస్వరూపుడు. అలాగే స్వతంత్రత, మనం పరతంత్రులం. మన ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళం, మన మనస్సుకు లొంగిపోయిన వాళ్ళం, ప్రపంచానికి లొంగిపోయిన వాళ్ళం, మన అంతా పరతంత్రులమే. మనం స్వతంత్రులం కాదు, పరమేశ్వరుడు ఒక్కడే స్వతంత్రుడు. అలుప్త శక్తి, ఎప్పుడు ఏమాత్రము లోటు లేనటువంటి వాడు. అటు తర్వాత అనంత శక్తిష్ట అనంతుడు. వీటిని మొత్తం ఆరు అని చెప్పారు. ఈ ఆరు నిజానికి పరబ్రహ్మ యొక్క మూడు లక్షణాలు. సత్, చిత్, ఆనంద అనేది అనంత. అనంత శక్తి సత్, అనంతము అనే దాన్ని సత్ అని అంటారు. ఇక జ్ఞానము చిత్ అనే దాని యొక్క లక్షణం ఏమిటంటే, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేటటువంటివి ఏ నాలుగైతే చెప్పబడుతున్నాయో ఈ నాలుగు చిత్ అని చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సత్ అనంత శక్తి అయ్యి, సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి అనేది చిత్ అయి, నిత్యతృప్తి అనేది ఆనందమైంది. అందుకే సచ్చిదానందం అనేది దానినే ఈ ఆరు గుణములుగా చెప్పారు. అది తవైశ్వర్యం అని మాటి మాటికి ఇక్కడ చెప్తున్నది. అది పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం. కనుక పరమేశ్వరుడు ఐశ్వర్యం ఏమిటో ఒక్కసారి భావన చేస్తే ఆ అనంతుడు మనకి ఏది ఇవ్వడు చెప్పండి, అన్నీ ఇవ్వగలడు. అందుకు అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుడు నిత్యము లోకరక్షణ కోసం కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకు లోకరక్షణ కోసం ఎటువంటి పనికైనా ఆయన సిద్ధమవుతాడట. అది తర్వాత శ్లోకంలో చెప్తూ, అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసద కృపా విధేయస్యాసిజ్యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే తవ నకురుతేన స్త్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. చాలా గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. పరమేశ్వరుని యొక్క అపారమైన కారుణ్యాన్ని చెప్పేటటువంటి దివ్యమైన శ్లోకం ఇది. అపారమైన శక్తిని చెప్పేటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యం జగద్రక్షణ కోసం చూస్తూ ఉంటాడట. అందుకు ఆయన ఈ జగత్తుకి అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృప, ఒకసారి అకాల ప్రళయం వచ్చింది. ఎందుకంటే కాలప్రళయం మళ్ళీ ఈయనే ఇస్తాడు. అందుకే త్రినయనా అని ఒక మాట అన్నాడు. త్రినయనా అంటే మూడో కంటితో చేసేది ఏమిటి? అది ఎలాగూ చేస్తావు. కానీ అకాండ బ్రహ్మాండ క్షయచకిత, అకాల ప్రళయాలు వచ్చినప్పుడు రక్షించేవాడు నువ్వే. అలా ఒకప్పుడు వచ్చిందయ్యా అకాల ప్రళయం, అకాలమైనటువంటి ఒక మహావేదన వచ్చింది. దానితో బ్రహ్మాండములే కదిలిపోయే, అంతేకాదు దేవ అసుర దేవతలు అసురులు మానవులు అందరూ కూడా కకావికలైపోయారు. అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదన కలిగింది. ఆ స్థితిలో నువ్వు అనుగ్రహించావు. ఎందుకు అనుగ్రహించావంటే కృపావిధేయ. ఎంత గొప్ప మాట చూడండి. పరమేశ్వరుడు దేనికి లొంగిపోతాడయ్యా అంటే దయకు లొంగుతాడు. అంటే ఆయన దయకి ఆయన లొంగుతున్నాడు, అది విశేషం. ఆ దయ దేనికి లొంగుతుంది అంటే మన భక్తికి లొంగుతుంది, అది విశేషం. తన దయకి తాను లొంగుతున్నాడు. అంటే కృపావిధేయుడు, గొప్ప మాట అది. ఆ కృపావిధేయుడై ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాట. ఏమిటది అంటే దేవదానువులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు తీవ్రమైన విషం పుట్టింది. ఆ విషం మొత్తం భూనములన్నీ ఆక్రమించుకుంది. నల్లని పొగలతో జ్వాలలతో ఆక్రమించుకుంటే ఎక్కడ పని అక్కడే వదిలిపెట్టి పరిగెత్తారు. అమృతం మాడు దేవుడు ఎరుకు ముందు పరిగెత్తారు అందరూ. ఎక్కడ పెడితే ఆ పరిగెడుతూ పరిగెడుతూ పరమశివ పరమేశ్వర అని అరుస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడే వారికి ఎదురుగా నిలబడ్డాడు. వీరందరూ పరిగెడుతుంటే ఆ విషాన్ని పరమేశ్వరుడు చూసి విషం సంహృతవత, దాన్ని సంహృతవత, దాన్ని సంహరించాడు. సంహారం అంటే కూర్చుట అని అర్థం. హారము అంటే కూడికే కదా, సంహారము చక్కగా కూర్చేట. ఎలాగో అంటే అంత వ్యాపించిన విషాన్ని అలా నెమ్మదిగా ఇంత చేశాడు. అంటే ఆయన వెంటనే ఈ విషం యొక్క జ్వాలను చూసి వాటి ముందు నిల్చుని ఆయన రెండు చేతుల్ని కటిపైన ఉంచుకుని హుంకరించాట శివుడు. ఆ హుంకరించిన వెంటనే విషం భయపడింది. భయపడ్డ ఆ తీవ్రమైన విషం వ్యాపించిన విషమంతా కూడా క్రమంగా నల్లని మబ్బులాగా మారి, ఆ నల్లని మబ్బు క్రమంగా నల్లని కాటుక పిట్టలాగా మారి, అది క్రమంగా నేరేడు పండులాగా మారితే పరమశివుడు తన చేతిని చాచాట. ఆ చాచిన చెయ్యి ఎలా ఉందంటే విషధర కటకంబగు హస్తము అంటాడు శ్రీనాథుడు. అంటే పామునే కంకణంగా కట్టుకున్నటువంటి చెయ్యి ఇది. ఆ చేతిని చాచగానే ఆ విషం వచ్చి కూర్చుంది ఆ చేతిలో. దాన్ని తన యొక్క కంఠంలో పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఉదరములు ఉన్న లోకాలని రక్షించాలి. తన లోపల లోకాలున్నాయి, తన బయట లోకాలున్నాయి. బయట ఉంచితే బయటకు ప్రమాదం, లోపలికి వెళితే లోపలికి ప్రమాదం. కనుక దేనికైనా మంచిది మధ్యలో ఉంచుకున్నట్టు ఆయన కంఠంలో దాచిపెట్టి లోకాల్ని కాపాడాడు. సకల్మాష కంఠే, ఆ కల్మాషము అంటే ఆ నలుపు, ఆ కళంకం అక్కడ చూపించుకుంటున్నట్టు ఎప్పుడు నల్లగా పెట్టుకున్నాడు. సరే దానికి షో కూడా, ఇదిగో నల్లగా ఇక్కడ ఉంది చూడండి అందరికీ, ఇలా చూపిస్తున్నాడు సకల్మాష కంటే. అయితే ఆయన ఎటువంటి వాడు? నిజానికి తెల్లని వాడు. శివుడు అంటే తెల్లగా ఉంటాడట, పూర్తి మహాశ్వేతుడు ఆయన, మహా ధవళ విగ్రహుడు. అందుకే ధవళేశ్వరుడు అని పేరు ఆయనకి. పూర్ణ ధవళ విగ్రహుడు అంటే పరిపూర్ణమైన నిర్మల తత్వం శివుడు అంటే. అలాంటి తెల్లని శరీరంలో నల్లని మచ్చ ఏంటండి? అయినా చెప్పి చూపించుకుంటున్నాడు ఆయన. పైగా తెల్లని శరీరంలో నల్ల మచ్చ ఉంటే మరింత ప్రగాఢంగా కనిపిస్తుంది. చక్కగా చూపించాడు. అంటే అది దానంతటది వచ్చిన మచ్చ, ఈయన కల్పించుకున్న మచ్చ, అది ఆలోచించాలి. అంత ఉన్నదాన్ని ఇంత చేసేసాడే, ఆ ఇంత కూడా లేకుండా చేయొచ్చు కదా, మరి ఇది ఎందుకు చూపించాడు అంటే మీకోసం నేను ఎలాంటిదైనా భరించుతాందా అని మనకు చెప్పడానికి అది గుర్తులో చూపిస్తున్నట్ట. తన అభయత్వాన్ని దర్శింపజేస్తున్నాడు అందరూ. సకల్మాష కంటే తవనుకురుతే నశ్రియమహో, అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అది నీకు శ్రియం అయిపోయి. శ్రియం అంటే అలంకారము, శోభ అని అర్థం. ఆ కల్మాష కంఠము నీకు అది చక్కని అలంకారమైంది. ఎందుకంటే వికారోపి శ్లాఘ్య భువనభయభంగ వ్యసనినః, నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా శ్లాఘ్యంగానే కనిపిస్తుంది. శ్లాఘ్యము అంటే పొగడదగినది అని అర్థం. నీలాంటి వ్యసనపరుడికి వికారం కూడా సకారంగానే గొప్పగానే కనిపిస్తుంది, అలంకారంగా కనిపిస్తుంది. ఏమిటి వ్యసనం? శివుణ్ణి వ్యసనపరుడు అంటున్నాడు. శివుడికి గొప్ప వ్యసనం ఉంది. వ్యసనం అంటే ఏమిటి? వ్యసనం అంటే తీవ్రమైన ఆసక్తి అని అర్థం. ఒక దాని గురించి తీవ్రమైన అటాచ్మెంట్ పెట్టుకుంటే దానికి వ్యసనం అని పేరు. అందులో కొందరు పాపం వ్యసనాలు వదులుకోలేదంటే తీవ్రమైన అటాచ్మెంట్ అనమాట. అలాగే శివుడికి కూడా తీవ్రమైన వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే భువన భయభంగ వ్యసనిన. చాలా గొప్పవాడు చెప్తున్నాడు ఆయనకి ఏమిటయ్యా వ్యసనం అంటే, ఈ భువనములకు భయం కలిగితే ఆ భయాన్ని పోగొట్టడమే వ్యసనం అంట ఆయనకి. అంత గొప్ప విశేషం చెప్పారు చూడండి. ఆయన దయాళుత్వాన్ని చెప్పే గొప్ప మాట ఇది, భువన భయభంగ వ్యసనిన. ఇది తలంచుకుంటే చాలు మనము ఒళ్ళు పులకిస్తుంది. సమస్త భువనములకు భయము కలిగితే అది పోగొట్టడంలోనే వ్యసనం కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే భయాన్ని పోగొట్టడానికి నేనున్నానంటాడు, ఎప్పుడు ముందుకు వస్తాడు. నువ్వేమిచ్చావని చూడు, నువ్వేమిస్తావని చూడు శివుడు. అది విశేషం. నువ్వు భయాతురుడివే స్వామి నడిస్తే చాలు, వచ్చి అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చేదానికోసం చూడ్డయ్యా, నిన్ను ఆపద నుంచి కాపాడడానికే చూస్తాడు. అసలు నువ్వేమిచ్చావని, విషం వచ్చినప్పుడు శివా నడిచాడు, ఆ తర్వాత ఎన్నొచ్చాయండి, కల్పవృక్షాలు వచ్చాయి, కామధేనుములు వచ్చాయి, చింతామణులు వచ్చాయి. అవి శివుడికి ఇస్తానన్న జ్ఞానం కూడా వీళ్ళకి రాలేదు. అవి వీళ్ళు పంచుకున్నవారు కూడా పడ్డారు అమృతం దాకా కూడా. కనీసం అమృతం వచ్చినప్పుడైనా పాపం విషం తాగాడా ఆయన కొద్దిగిద్దాం అనుకున్నారా? నన్ను అనుకోలేదేనా అనుకున్నాడా? ఎందుకంటే వీళ్ళు అనుకున్న ఈ సంపదలేవి ఆయనకు అక్కరనే లేదు. ఆ స్వాత్మారాముడైనటువంటి వాడు, ఆయన వీటి వైపు ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే అమృత స్వరూపుడైన వాడు, ఆయనకు అమృతం మీద ఆసక్తి ఉంటుందా? స్వయంగా తానే కల్పవృక్షం భక్తుల పాలిటి కల్పవృక్షం, స్వయంగా తానే భక్తుల పాలిటి చింతామణి, స్వయంగా తానే భక్తుల పాలిటి కామధేనువు, ఆయనకి కామధేనువులు ఇవన్నీ కావాలా అండి? విషం మాత్రం కావాలా? మరి విషం మాత్రం ఎందుకు తీసుకున్నాడు? విషం తన కోసమో టేస్ట్ చూద్దామని తీసుకోలేదు కదా, సర్వ జగద్ రక్షణ కోసం భరించాడు. అందుకు మరొక లీలను ఇక్కడ చూపిస్తున్నాడు, హాలాహల భక్షణ లీల, దివ్యమైన లీల. ఈ లీలకి సంకేతంగా ఆయన పేరే నీలకంఠుడు. అందుకు వేదం కూడా మాటి మాటికి నీలగ్రీవాయచ శితికంఠాయచ అన్నది. స్వామి నీలగ్రీవా, స్వామి శితికంఠ. శితికంఠ అంటే తెల్లని కంఠం కలవాడా, ఓ నీలకంఠ రెండు అన్నది. ఎందుకంటే నీలకంఠ అన్న తర్వాత తెల్లని కంఠం కలవాడా అన్నది. చూడండి అంత చక్కగా చెప్పిందే వేదం. ఎందుకంటే నువ్వు నీలకంఠుడివే కానీ పాపం నిజానికి తెల్లని కంఠమేనిది, మా కోసం నీలకంఠం చేసుకున్నావయ్యా, అది వేదం చెప్తున్న హృదయం. అందుకే నీలగ్రీవాయ శితకంఠాయచ. అప్పటి నుంచి ఆయనకి ఇష్టమైన పేరేమిటంటే నీలకంఠ. నీలకంఠ అని పిలిస్తే చాలు, వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ నీలం మిమ్మల్ని రక్షించడానికి, అందుకు మీకోసం ఏదైనా నేను చేస్తానయ్యా అని చూపిస్తున్నాడు. భువన భయభంగం వ్యసనిన. ఈ మాట ఎంత గొప్పదంటే, భావుకుడైన వాడు ఇలాంటి మాటల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడండి. శివుడు భువన భయభంగ వ్యసనినుడు. శివుడు ఎలాగో ఆవిడ కూడా అంతేనండి. అందుకే ఆయన విషం పట్టుకుని మింగమంటావా అని అడిగేటండి. ఎందుకంటే ఆవిడ పెర్మిషన్ లేకుండా ఏది తీసుకోకూడదు. అంతకుముందు ఆవిడ రాకముందు ఇష్టం ఏదైనా తినచ్చు, ఆవిడ వచ్చాక మాత్రం ఆవిడ యాక్సెప్ట్ చేసినవి తినాలి. అందుకు తినమంటావా అంటే తినమందిటది. ఎవరంటే భర్తను ఎవరైనా విషం తినమని అంటారా? ఎందుకంటే ఏ స్త్రీ అయినా దేనికైనా సిద్ధమే, కానీ మాంగళ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ముందు ప్రిఫరెన్స్ దానికే. మరి మృంగడి వాడు విభుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. తినేవాడు భర్త, తినేది విషం, కానీ లోకానికి మేలని మింగమంది ఆవిడ. అంటే ఆవిడ కూడా భువన భయభంగ వ్యసని. ఆ తల్లి కూడా సామాన్యురాలా, ఆవిడ కూడా పని చేయనుంది. అయితే లోకం బాగుంటే చాలు, ఆయనకి ఏమైనా పర్వాలేదు.

ఆయన మృత్యుంజయుడు కనుక అంత చక్కటి దాంపత్యం. అందుకే ఆ తల్లి కూడా భువన భయభంగ వ్యసనిని అందుకు మింగేశాడు ఆవిడ తినమందుట ఆయన తినేశాడు, లోకాన్ని కాపాడాడు. ఇద్దరు కలిసి కాపాడారనమాట లోకం. ఆవిడ వద్దంటే తీసుకోడైనా, అప్పుడు ఇంత దేవతలేమవుతారు. అందుకు ఇద్దరిది ఒకటే హృదయం రక్షిద్దామని ఆయన ముందుకు వస్తే ఇంకా ప్రేరేపిస్తుంది. అందుకే శివుణ్ణి మనం స్వామి అని ప్రార్థిస్తే వెళ్ళి కాపాడవయ్యా అని అమ్మే పంపిస్తుంది. చంద్రశేఖర భక్తార్థి భంజనాయే నమో నమః. ఈ భువన భయభంగ వ్యసనినః అనే మాట ఎంత అందమైనది కనుకనే ఆదిశంకర భగవత్పాదులు ఈ మాటకు పులకించిపోయి సౌందర్య లహరిలో ఇదే మాట వాడారు. భూ భుగ్నౌ కించిత్ భువన భయభంగ వ్యసనిని అనే మాట వేశారు ఆయన. భువన భయభంగ వ్యసన ఇదే మాట అమ్మవారికి వాడారు. అంటే అంత మహానుభావుడు పదం తీసుకుని కాపీ కొట్టాడు అంటే మహాపాపం. మా అయ్యే కాదయ్యా మా అమ్మ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఆయన అక్కడ చూపిస్తూ మహిమ్న స్థితి రచించిన పుష్పవంతుడు సామాన్యుడు కాదని చెప్పడానికి శంకరుల వారు శిఖరిణి ఛందస్సు అక్కడి నుంచే ఆయన స్ఫూర్తి పొంది తీసుకోవడమే కాక శబ్దాన్ని కూడా యథాతథంగా సౌందర్య లహరిలో వాడి చూపించారు. ఇది పరమేశ్వరుని యొక్క కారుణ్యం ఎంతటి దయ్యండి. ఆయన ఆ విషాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందరూ పారిపోయారే, ఆయన మాత్రం నిలబడ్డాడు. ఎటువంటి సాహసం అది! ఆ వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు, దేవతలు కూడా పారిపోయారు, కానీ శివుడు ఒక్కడే నిలబడ్డాడు. అసలు నిలబడ్డమే మహాకష్టం, ఆయన ఒక్కడే నిలబడ్డాడు కష్టం వచ్చినప్పుడు. ఇక్కడ మరొకటి గమనించండి, ఈశ్వరుడైన వాడికి ఉండవలసిన లక్షణం ఇందులో చూపిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు అంటే ఎవరు? పాలకుడు. పాలకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ప్రజలు భోగాలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు, కానీ భోగాలు పంచుకోవడానికి ముందుకొచ్చేవాడు పాలకుడు కాదు. అది ఒక్కడ తెలుసుకుంటే చాలు, శివుడు మనకు చెప్తున్నది. అందుకే సుఖాల కోసం ముందుకు రాడయ్యా, కష్టం వచ్చినప్పుడు ముందుకొచ్చేవాడు పాలకుడు. అది జగదీశ్వరుడు, తొలి పాలకుడు, ఆది పాలకుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆ వచ్చి ఆ నిలబడినప్పుడు సరే ఆయనైతే నిబ్బరంగా ఉన్నాడు, కానీ ఆయన ఒంటి మీద మాత్రం ఎన్నున్నాయి, పాములు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, మరి ఇవి మాత్రం నిబ్బరంగా ఉంటాయా? మరి దేవతలకే అడ్రస్సులు లేకుండా వెళ్ళిపోయారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ పారిపోయారే, మరి అవి ఎలా ఉన్నాయండి? కదలంబారవు పాప పేరులొడలు ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటార్థేందుడు కందడు వదనాంభోజము వాడదు ఆ విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షింపుచో మృంగుచో. దగ్గరికి వెళ్ళినప్పుడు గాని, ముద్ద చేసినప్పుడు గాని, గొంతులో పెట్టుకున్నప్పుడు గాని ఏ వికారము లేదు. ఆయన నిర్వికారుడై ఉన్నాడు. ఆ వేడికి ఆయన ఒంటికి చెమట పట్టలేదు, కళ్ళు ఎర్రబడలేదు. అంతెందుకు ఆయన ఒంటి మీద ఉన్న పాము కూడా హాయిగా చూస్తూ కూర్చున్నాయట. పాములు కదలంబారవు పాప పేరులు, పాప పేరులు అంటే పాముల దండలు, ఆయన వేసుకున్న దండలన్నీ అవే కదా. అవి అటు ఇటు కదలకుండా నిబ్బరంగా ఉన్నాయట. అదే విషయం వచ్చింది కదా అని అవి ఇటు ఇటు భయంగా కూడా కదలలేదు. ఎందుకంటే ఇవి అంత నిర్భయంగా ఉన్నాయి అంటే శివుడి దగ్గర ఉన్నాయి గనక, అది విశేషం. శివుణ్ణి ఆశ్రయించుకున్న వాడు ఎటువంటి భయం వచ్చినా నిబ్బరంగానే ఉంటాడు, అది విషయం. ఎందుకంటే మేము శివుడు దగ్గరున్నా మాకేం విషయం ఏం చేస్తుంది, అది శివాశ్రయం అంత గొప్పది. అందుకు అవి కదలలేదు. అంతేకాదు ఆ చంద్రుడు ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన దగ్గరే ఉన్నాడు, అతడు కూడా ఎర్రబడలేదట. నిజ జూటార్థేందుడు కందడు, నిజ జూట అర్ధయుందుడు, ఆ యొక్క తలపై ఉన్నటువంటి అర్ధచంద్రుడు కందడు, కందలేదు, అది విశేషం. పైగా ఆయన ఏమిటండి, ఎవడి మీదైనా ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు కానీ నిప్పు ముద్ర తింటాడా ఎవడైనా? ఒక్క శివుడే తినగలడన్నాడు పోతన గారి పద్యాలు భాగవతంలో. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చనరులకు చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కనంట పోతన. అంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. మెచ్చినా మచ్చిక కలిగిన, ఒకరి మీద మెప్పు వస్తే లేదా మచ్చిక వస్తే ప్రేమ వస్తే ఇచ్చిన ఇవ్వచ్చుగాక ఇచ్చనరుడుకు, తన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు కాదను, కానీ చిచ్చు కడి కొనగ వచ్చునే. ఎంత చక్కని తెలుగు మాట అండి, అందుకే అర్థం కావట్లేదు. చిచ్చు కడి, చిచ్చు అంటే నిప్పు, కడి అంటే ముద్ద. చిచ్చు కడి కొనగవచ్చునే, ఏమైనప్పటికీ నిప్పు ముద్ద తినచ్చా? తింటాడండి. నిప్పుని కంటి చూపులో పెట్టుకున్నవాడు నిప్పు ముద్దని తినడా? చిచ్చు కడి కొనగవచ్చున చిచ్చరచు పచ్చుపడిన శివునకు తక్కన్ అన్నారు పోతన్ గారు. అది పరమశివుని యొక్క దివ్యానుగ్రహ వైఖరి, భువన భయ భంగ వ్యసనిన. అందుకే ఆ శంకరులు నువ్వు చాలా పరమోపకారివయ్యా, పరమోపకారివి అనడానికి ఉదాహరణ.

0: ప్రార్థన ఏమిటి అంటే, అమ్మో ఇంత ఉదాహరణ, ఇంతకు మించి ఏం చెప్పగలం? నాలంగా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతి పశ్యన్ కుక్షిగణాం చరాచరగణాం పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాం బాహ్యస్థితాం రక్షితుం సర్వామర్చ్య ఫలాజనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిలితం నోద్గీర్ణమే వక్త్వయా. నాలంగా పరమోపకారకం, చాలయ్యా ఈ పరమోపకారం ఏంటి, ఇంత దయ్యమిటయ్యా నీకు, ఇంత దయ్యమిటి, ఎంత పని చేశావు.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

దృష్టన్నదృష్టన్నుదహార్యస్స దృష్టో మృళయాతి నః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీషే అథో యే అస్య సత్వానో హంతేభ్యో కరన్ నమః ప్రముంచ ధన్వానస్త్వముభయోరార్త్న్యోర్జ్యాం యాశ్చాతే హస్తయిషావః పరాతా భాగవో వప విజ్యంధనుః కపర్దినో.

ఆజచ్చద్భ్యోస్యద్భ్యశ్చ వో నమః నమో విసృజద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః నమశ్చయ ఆనేభ్య ఆసీనేభ్యశ్చ వో నమో నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చ వో నమః నమః సభాభ్యః సభాపాతిభ్యశ్చ వో నమో నమోశ్వేభ్యోశ్వ పతిభ్యశ్చ వో నమః నమావ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చ వో నమో నమ ఉగానాభ్యస్తృగ్య హతీభ్యశ్చ వో నమః నమో గణేభ్యో గణపాదిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతాపతిభ్యశ్చ వో నమః నమో గృత్సేభ్యో గృత్సాపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః నమస్సేనాభ్యసేనానిభ్యశ్చ వో నమో నమో రథిభ్యో అరథేభ్యశ్చ వో నమః నమః క్షత్రభ్యః సంగృహీతృభ్యశ్చ వో నమో నమో మహద్భ్యో అర్భకేభ్యశ్చ వో నమః నమస్తక్షభ్యో రథకారే

నమశ్వనిభ్యో మృగయుభ్యశ్చ వో నమః నమశ్వభ్యశ్వపాదిభ్యశ్చ వో నమో నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతాయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కవర్దినే చ ద్యుప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిషయాయ చ శివివిష్టాయ చ నమో మీల్హిష్టామాయ చ శూమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సవర్ధే చ నమో గ్ర్యాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ నమ శీఘ్ర్యాయ చ శీభ్యాయ చ నమ ఊర్ణ్యాయ చ వస్వన్యాయ చ నమో నాదేయాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్న్యాయ చ నమస్సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమశ్లోక్యాయ చ వసాన్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమ ఆశుషేనాయ చాశురాధాయ చ నమశూరాయ చ వభేదినే చ నమో బిల్మినే చ కవచినే చ నమో వర్మినే చ వరూథినే చ నమశ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో నిషంగినే చేషుధిమతే చ నమస్తీక్ష్ణేషావే చాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వానే చ నమశ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ

ఆయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శృంగవే చ పశుపతాయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ.

0: ధన్వాతన్మసి
1: నీలగ్రీవాశ్రితికంఠా అశర్వా అధః క్షామాచరాః
0: తేషాగ్నేయసహస్రయో జనే వధన్వాన్నితన్మసి యే వృక్షేషు షష్పింజారా నీలగ్రీవా విలోహితాః తేషాగ్నేయసహస్రయో జనే వధన్వాన్నితన్మసి యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినాః తేషాగ్నేయసహస్రయో జనే వధన్వాన్నితన్మసి యే పథాం పాథి రక్షిణా ఐలబృదా ఆయుర్యుధాః తేషాగ్నేయసహస్రయో జనే వధన్వాన్నితన్మసి యే తీర్థాని ప్రచరంతి శృకాహస్తాని శంగినాః తేషాగ్నేయసహస్రయో జనే వధన్వాన్నితన్మసి.

ప్రజనయతి సంగ్రహవాత్మానుమతం మన్యతే రాజే రాకాశనయతి ప్రజా ప్రజాకాచం దాది సమౌకాక్షిణ సముధ్యై ఆత్మాదశకపాలం జగపతి హైంద్రా వైష్ణవేకాదశకపాలం

అగ్నే సోమీ జమేకాదశకపాలే ఇంద్రా సోమీ జమేకాదశకపాలం సౌమ్యంతరం సోమాదే తోషా అగ్ని ప్రజానా.

ఆదినః న్యాయాసక్తి విలాస కల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే రాహు గ్రస్త దివాకరేందు సదృశో